శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 100.5 MHz పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58:56. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని వింటారు.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యానం డాక్టర్ రాధారమణ.
1: యోగ్యునిగా, సత్శీలునిగా, సన్మార్గ వర్తనునిగా తీర్చిదిద్దగలుగునవి మహాపురుష వ్యక్తిత్వాలు, మహాగ్రంథాలు అనేది అత్యుక్తి కాదు. హరిశ్చంద్రుడు, శ్రవణ కుమారుడు, ప్రహ్లాదుడు మొదలైన వారి కథలు విని చదివి చూసి ప్రబోధితుడై మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడైనాడు. మహాజ్ఞానజ్యోతి రామకృష్ణ పరమహంస దర్శన మాత్రాన మనసులోని మాయ తెరలు తొలగి లోకన్నుల్లో వెలుగులు విప్పారి నాస్తికుడైన నరేంద్రుడు వివేకానందుడైనాడు. శీల సంపద కలవారిలో ధర్మం, సత్యం, ప్రేమ, మానవత్వం, నీతి నియమాలు, వినయం, సహనం, దయ, పరోపకారం, సేవ, త్యాగం, స్నేహం, కర్తవ్యదీక్ష, మధురవచనం, క్రమశిక్షణ మొన్నగు సద్గుణాలు గోచరిస్తాయి. మనిషికి సౌజన్యం కంటే విలువైనది మరి ఒకటి లేదని టెరెన్స్ పండితుని నిర్వచనం. అన్ని కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి అని ఎమర్షన్ విద్వాంసుని సందేశం. స్త్రీ పురుషులలో సత్శీలము మొదటి సుగుణము అని స్వామి వివేకానందుని వాణి. నడవడి వృక్షం అయితే పేరు ప్రతిష్ఠలు దాని నీడ వంటివి అని లింకన్ మహాశయుడంటారు. శీల సంపద పెంపొందించవలసి లేని, విద్య పరిమళం లేని పువ్వులాంటిదన్న గాంధీజీ మాట గమనార్హం. శ్రీరామచరితమానసమును భక్తిభావంతో రచించిన గ్రంథములో పలుచోట్ల సత్పురుషుల లక్షణాలను తులసీదాసు తెలియజేసి అన్నాడు. అతి శీతల్ అతిహి సుఖదాయి, చల్లని శాంతి హృదయం కలిగియుండి సర్వులకు సుఖదాయకులుగా సత్పురుషులుంటారు. ఇంద్రియ దమనం కలిగి మనస్సును జయించియుంటారు. సంసారాసక్త జీవులను చైతన్యవంతులుగా, అప్రమత్తులుగా సరిదిద్దుతుంటారు. భగవంతుని యందు ప్రతి మనిషి వర్తించాలన్న ఉద్దేశంతో భ్రమిస్తుంటారు. పరోపకారములో, పరమార్థ సాధనములో సదా నిమగ్నులై ఉంటారు. మౌనాన్ని ఆశ్రయించి సత్యభాషణము చేస్తూ వివేకయుక్తులై ఉంటారు. సాధు స్వభావాన్ని ధారణ చేసి యుక్తాయుక్తాన్ని విచారించి భాషిస్తూ దుఃఖము కలిగించే దుష్ట వచనాన్నెప్పుడూ అనుసరించక, ఒకరిని కష్టపెట్టకుండా, ఒకరిని పరుషవచనం అనకుండా చరిస్తూ ఉంటారు. వారు ఎవరిని శత్రువుగా భావించరు, ఎవరిని మిత్రుడుగానూ భావించరు. శత్రుమిత్ర భావాల నుండి అతీతులై మమతారహితులై ఉంటారు. సమత్వములోని నిత్యము స్థితులై అంటే సర్వులను సమదృష్టితో గ్రహిస్తూ వెలుగుతుంటారు. పాప్ తాప్ సబ్ సూల్ నా సావై మోహ్ అంధరవి భచన్ బహావై తులసి ఐసే సద్గున్ సాధు బెద్ మధ్యగున్ విదిత్ అగాధు. సజ్జనులై పాపం తాపం సర్వవిధ క్లేశాలను నష్టం చేసివేస్తారు. సూర్యుని లాంటి వారి మాటల కిరణాలు మోహరూప అంధకారాన్ని నాశనం చేసివేస్తాయి. సాధు పురుషులు ఇంతటి సద్గుణవంతులై ఉంటారు. వారి అగాధమైన గుణాలు వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సత్పురుషులు మనోవాక్కాయాల ద్వారా ఎవరిపైనా దోషారోపణ చేయరు. ఇలాంటి సజ్జనులు భగవంతుని స్వరూపులే సుమా. వారి ముఖ సందర్శనం మాత్రం చేతనే పాపాలు నష్టమైపోతాయి. వారి స్పర్శ మాత్రం చేతనే కర్మలు విలీనమైపోతాయి. వారి వచన శ్రవణం మాత్రం చేతనే మనస్సు యొక్క మోహం నష్టమైపోతుంది. ఇలాంటి సజ్జనులు మనుష్యుల పూర్వపుణ్యం వల్లనే లభిస్తారు. సద్భాగ్యం చేతనే వారి సాంగత్యం సిద్ధిస్తుంది. సత్పురుషులు ఎంతో కోమల హృదయులై, నిర్మల చిత్తులై ఉంటారు. వారి మనస్సులో పాపం అసలే ప్రవేశించదు. భగవంతుని యందే వారు నిత్యము తమ మనసులను విలీనము చేసి ఉంచుతారు. వారి మనస్సుల నుండి తృష్ణ, ఇచ్ఛ సంపూర్ణంగా తొలగిపోయి ఉంటాయి. ఇలాంటి సత్పురుషులను మనోవాక్కాయల చేత నమస్కరిస్తే ఎంతో పుణ్యప్రదం. కంచన్ కో మృతి కాకరి మానత్ కామిని కాస్ట్ శిలా పహిచానత్ తులసి భూలి గయోరస్యేహ తేజస్ ప్రగట్ రామ్కి దేహ. సువర్ణాన్ని సజ్జనులు మట్టిలా గ్రహిస్తారు. స్త్రీని అంటే గత గామాన్ని కర్రబొమ్మల, రాతిబొమ్మల భావిస్తారు. కామిని కాంచిన గత ఇంద్రియ విషయ రసాన్ని విస్మరించిన ఇలాంటి సత్పురుషులు భగవంతుని మూర్తిమంతమైన రూపాలే సుమా. వారు అకించనులు అంటే సర్వ మమత వ్యామోహాల నుండి దూరులైన వారు. ఇంద్రియాలను దమనం చేసిన వారు. నిరంతరం భగవంతునిలోనే రమించేవారు. ఇలాంటి సత్పురుషులు లోకములో అరుదుగా ఉంటారు. వారిలో అహంకారం ఉండదు. నీ నా భేదభావం ఉండదు. వారికి ఎలాంటి దుష్ట సాంగత్యం ఉండదు. వారికి దుఃఖ జనక సంఘటన వల్ల దుఃఖం జనించదు. సుఖంతో హర్షం కలగదు. హర్ష శోకాలకు అతీతులై ఉంటారు. సువర్ణ కాంచనాలను సమంగా తిలకిస్తారు. శత్రు మిత్రులను సమంగా గ్రహిస్తారు. ఇలాంటి వారే నిజంగా సత్పురుషులు. కలియుగములో ఇలాంటి మహాత్ములు, మాయను త్యజించిన మహాత్ములు బహుకొద్దిగా కనపడుతుంటారు. పైకి తీయగా మాట్లాడుతూ అవకాశం చెక్కగానే సర్పాల్లా కాటు వేసే కుటిల మనస్సులు ఎంతో మంది ఉంటారు. గాని సత్పురుషులు చాలా కొద్దిగానే ఉంటారు. వారిలో ఆత్మరూప సూర్యోదయం జరిగి ఉంటుంది. నీన ఆది సర్వభేదాలు తొలగి వారి అజ్ఞానాంధకారం సంపూర్ణంగా నశించి ఉంటుంది. ఇలాంటి వారు సత్పురుష శ్రేష్ఠులు. వారిని ఈ విధంగా తప్ప మనం గుర్తించలేం. ఇలాంటి సత్పురుషులకు సదా వందనము చేద్దాం. సత్పురుషుల గుణాలను అలవరుచుకుని మనం కూడా పైకి ఎదగడానికి ప్రయత్నిద్దాము.
0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ రాధారమణ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన పొలం కబుర్లలో పశువులలో వ్యాధుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పడక జబ్బు, దీన్ని డౌనర్ కౌ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధిలో పశువులు తెలివిగా ఉండి కూడా లేచి నిలబడలేకపోతాయి. అధికంగా పాలిచ్చే పశువుల్లోనే ఈ వ్యాధి మనకు కనబడుతుంటుంది. కారణాలు ఏంటి అని చూస్తే, సాధారణంగా పశువులు ఈనిన వెంటనే వచ్చే పాల జ్వరం వ్యాధి చికిత్స సక్రమంగా పూర్తి చేయకపోతే అవి డౌనర్లుగా మారిపోతాయి. తొడ, కండరాలకు గాయాలవడం, వాటికి సంబంధించిన నరాలు దెబ్బతినడం, దీనివల్ల గర్భస్థ దూడలు పెద్దగా ఉన్నప్పుడే అందించే మేపులో, రక్తంలో కాల్షియం, భాస్వరం, మ్యాగ్నీషియం మొదలగు ఖనిజ లోపం ఉన్నప్పుడు పొటాషియం లవణ లోపం వల్ల ముఖ్యంగా ఆవులు పడుకొని పాకుతూ ఉంటాయి. ఈ లక్షణాలను మరికొంచెం లోతుగా చూస్తే, శ్వాస సాధారణంగా నాడీ రేటు అధికంగా ఉంటాయి. పడుకున్న ఆవులు తరచుగా నిలబడడానికి ప్రయత్నిస్తుంటాయి కానీ నిలబడలేవు. మేత మేస్తుంటాయి, నెమరేస్తుంటాయి. కొన్ని ఆవులు కాళ్ళు జాచి పడుకొని తలను వెనక్కి లాక్కొని ఉండిపోతూ ఉంటాయి. కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ గిలగిల కొట్టుకుంటూ ఉంటాయి. ఈ పడక వల్ల శరీరం మీద పుండ్లు ఏర్పడతాయి. 7 రోజుల పాటు అదే పరిస్థితి ఉంటే పశువులు లేవలేకపోవడం చాలా కష్టమవుతుంది. అయితే దీనికి ఎలాంటి చికిత్స చేయాలనే విషయానికి వస్తే, అవసరాన్ని బట్టి పశువు వైద్యుల సలహాలపై కార్టిజోన్స్, విటమిన్ ఈ, కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం ఇంజెక్షన్లు వాడాలి. B1, B6, B12 సంబంధించి ఇంజెక్షన్లు వాడాలి. నీరు మేత సంగ్రహించకుండా ఉంటే 20% గ్లూకోజ్ ఎక్కించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. పశువుకి మెత్తటి పడకను ఏర్పాటు చేయాలి. వ్యాధిగ్రస్త పశువుల కండరాలు వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో మసాజ్ చేస్తూ ఉండాలి. ఇన్ఫ్రారెడ్ కిరణాలతో కూడిన మసాజ్ కూడా చేయొచ్చు. ఖనిజ లవణ మిశ్రం ప్రతిరోజు వాడుతూ ఉండాలి. ఇది పశు వైద్యుల సలహా మేరకే జరగాలి. ఇక పశువుల్లో గొంతు వ్యాపి వ్యాధి, HS వ్యాధి అంటారు. ఇది బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వల్ల సోకే వ్యాధి. వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో ఈ గొంతు వ్యాపు వ్యాధి ప్రధానమైంది. దీన్నే గురక వ్యాధి, కంఠమాద అని కూడా పిలుస్తుంటారు. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో తొలకరిలో ఇది ఎక్కువగా సోకుతుంది. గాలికుంటి వ్యాధి ప్రబల గ్రామాల్లో గొంతు వాపు కూడా ఎక్కువగా సోకుతున్నట్లు గమనించారు. దీనికి ముఖ్య కారణం ఆ గ్రామాల్లో పశువుల్లో వ్యాధి ప్రబలం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే. గొంతు వాపు సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. ఇవి లక్షణాలు. గొంతు మెడ వాస్తాయి. శ్వాస కష్టమై గురక శబ్దంతో 24 గంటల్లో పశువు మరణిస్తుంది. ఈ వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా వీలైన త్వరగా చేయాలి. సాధారణంగా రక్తపక్షుల ద్వారా వ్యాధికారక బైపోలార్ బ్యాక్టీరియా గుర్తించి వ్యాధి నిర్ధారిస్తున్నారు. కానీ పశువు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సేకరించిన రక్తంలోనే బ్యాక్టీరియా కనిపిస్తుంది. దీన్ని వేరు చేసి గుర్తించడం తేలికైన పనేం కాదు. మూలకతో సహా పశువు ఎముక ఐస్లో ఉంచి పరీక్షకు పంపితే 3 రోజుల్లో వ్యాధి నిర్ధారణ సాధ్యమవుతుంది. ఇటీవల ఎన్నో కొత్త మందులు, యాంటీబయోటిక్స్ లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సలహాలతో వాడాలి. నివారణ విషయానికి వచ్చి, ప్రతి ఏడాది గొంతు వాపు సోకే ప్రాంతాల్లో తొలకరిలోనే ముందు జాగ్రత్తగా పశువులన్నింటికి టీకాలు వేయిస్తే 7 నుంచి 10 రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపుంది. 6 నుంచి 12 మాసాల పాటు వ్యాధి రాకుండా ఉంటుంది. గ్రామాల్లో పశువులు మరణిస్తున్న సందర్భాల్లో టీకాలు వేయకూడదు. తప్పనిసరిగా వేయించాల్సి వస్తే ఆరోగ్యమైన పశువులకు టీకాలు వేసి బూస్టర్ డోస్ వ్యాధి సోకిన పశువుల్ని విడిగా ఉంచాలి. మరణించిన కళేబరాన్ని, అవి తినగా మిగిలిన గడ్డిని నీటి ప్రవాహంలో పడవేయకుండా లోతైన గొయ్యి తీసి పాతి పెట్టాలి. చలిగాలులు, అధిక వర్షాలు చాలా దూరం ప్రయాణించినప్పుడు పశువులు శారీరక మానసిక ఒత్తిళ్లకు లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా త్వరగా వ్యాధి బారిన పడతాయి. అందువల్ల సక్రమ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తూ పోషకాలతో కూడిన పశుగ్రాసాన్ని అందించాలి. ఇక పశువుల్లో జీర్ణ ప్రక్రియలో లోపాల వల్ల కలిగే వ్యాధులు మెటబాలిక్ వ్యాధులు అంటారు. వాటిలో పాల జ్వరం అంటే మిల్క్ ఫీవర్ అంటారు. ఇది ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ సకాలంలో చికిత్స అందితే ఈ వ్యాధి బారి నుండి పశువులు బతికి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధిని పాల జ్వరం అని వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధి పాడి పశువులు ఈనిన మొదటి వారంలో ముఖ్యంగా 2 నుంచి 3 రోజుల్లో సంభవిస్తుంది. జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఈ వ్యాధి ఎక్కువగా పాలిచ్చే ఆరోగ్యవంతంగా ఉన్న పాడి పశువుల్లో సంభవిస్తుంది. పాడి పశువుల రక్తంలోని కాల్షియం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్త ప్రసరణలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకు కాళ్లు పడిపోవడం, అపస్మారక స్థితికి లోనై మరణించడం జరుగుతుంది. సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల వయసులున్న పాడి పశువుల్లో 3 నుంచి 7 ఈతల మధ్య కాలంలో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. పాలజ్వరంతో బాధపడే పశువులు ప్రారంభ దశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కురుకుతూ బెదురు చూపులతో చికాకుగా ఉండి వణుకుతూ కదలలేకుండా ఉంటాయి. ఈ పాలజ్వరం వ్యాధిలో పశు జ్వరంను కలిగించకుండా వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి ఆ తర్వాత సాధారణ స్థాయి కంటే తగ్గి ఒళ్ళంతా చల్లబడుతుంది. ఆ తర్వాత దశలో పశువులు సరిగ్గా నిలబడలేకపోతాయి. శ్వాస నాడి తగ్గి పశువులు కదలకుండా ఉంటాయి. ఈ స్థితిలో పాడి పశువులు తలను పొట్ట పై డొక్కలో ఆనించి మగతగా పడుకొని ఉంటాయి. ఇది పాల జ్వరం కేసుల్లో సాధారణంగా కనబడే ప్రత్యేకమైన లక్షణం. వ్యాధి చివరి దశలో శ్వాస నాడి వేగం పడిపోతుంది, పశువు ఒకవైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం మొదలైన లక్షణాలు కనబడతాయి. కండరాల వణుకుతో చలనం లేకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాయి. వైద్య సదుపాయం సత్వరమే అందకపోతే పశువులు మరణిస్తాయి. ఈ పశువులు 100 మిల్లీల రక్తంలో కాల్షియం పరిమాణం 8 నుంచి 10.5 మిల్లీగ్రాములు ఉంటుంది. పాడి పశువులు, చూడి పశువులు చూడి అధిక పాల ఉత్పత్తి వల్ల కలిగే ఒత్తిడులకు శ్రమకు లోనైనప్పుడు కాల్షియం 6 నుంచి 8 మిల్లీగ్రాములకు పడిపోయి పాల జ్వరం ప్రమాదం ఏర్పడుతుంది. పారాథైరాయిడ్ గ్రంథి పనిలోపం వల్ల ఎముకల్లో నిలువ ఉన్న కాల్షియం రక్తంలోకి త్వరగా అందకపోవడం, తద్వారా రక్తంలో కాల్షియం పరిమాణం తగ్గడం సంభవిస్తుంది. ఈనిన తర్వాత జున్ను పాల ద్వారా, మామూల పాల ద్వారా కాల్షియం ఎక్కువగా పోతుంది. ఆ సమయంలో ప్రేవుల నుండి కాల్షియం తగినంతగా పీల్చుకోలేనప్పుడు, ఎముకల నుండి తగినంత కాల్షియం భర్తీ కానందువల్ల కాల్షియం శాతం సాధారణ స్థాయి కంటే తగ్గుతుంది. విటమిన్ డి లోపం, కాల్షియం ఫాస్ఫరస్ నిష్పత్తుల్లో తేడా మొదలైన కారణాల వల్ల కూడా ఈ శరీరంలో కాల్షియం వినియోగం కుంటుపడుతుంది. ఇక చికిత్స విషయానికి వస్తే, పాల జ్వరం ఆలస్యం చేస్తే పశువు చనిపోవడం కానీ పడక జబ్బుకు దారితీస్తుంది. పాల జ్వరం కేసులో రోగ నిర్ధారణ కాగానే కాల్షియం బోరోగ్లూకోనైట్ 25% ఇంజెక్షన్ వెంటనే 400 నుంచి 800 మిల్లీలు రక్తనాళాలకు ఇప్పించడం ద్వారా 75 నుంచి 85% పాడి పశువులను రక్షించుకోవచ్చు. అవసరమైతే 12 గంటల వ్యవధిలో 3 సార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వైద్యుని సలహా మేరకు చేయాల్సి ఉంటుంది. ఇక పాల జ్వరం వ్యాధి నివారణలో భాగంగా పాలిచ్చే పశువులు చూడిగా ఉన్నప్పుడు దాణాలో సరిపోను పాలల్లో కాల్షియం ఉండేలా జాగ్రత్త వహించాలా. లెగ్యూమ్ జాతి, పశుగ్రాసాలు,

0: పచ్చిమేత, ఎముకల పొడి, ఎండు చేపల కాల్షియం అధికంగా లభ్యమవుతుంది. అలాగని అవసరానికి మించిన కాల్షియం చూడిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల కూడా ఈనిన తర్వాత పాల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక శాతం ఫాస్ఫరస్, తక్కువ శాతం కాల్షియం అంటే 1:3 నిష్పత్తితో కూడిన దాణా పశువులు చూడిగా ఉన్న చివరి నెలలో ఇవ్వడం ద్వారా పారాథైరాయిడ్ గ్రంథి చురుగ్గా పనిచేసి ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా నివారించబడుతుంది. పశువులు ఈనే 24 గంటల ముందు, ఈనిన 10 నుండి 14 గంటల తర్వాత రోజుకు 3 సార్లు 150 గ్రాముల కాల్షియం తొలగించడం ద్వారా పాల జ్వరం రాకుండా జాగ్రత్త పడుతుంది.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడపారో జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of organization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెసెట్టిపల్లి వద్ద నిర్వహించే హెన్రీ నివా జలహరిత కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2560 మందికి 19.98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి సహాయం చేస్తా ఉన్నారు. కొండే వర్గం ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విజయేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
4: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3,79,00,000 రూపాయలు, గ్రాంట్లు 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
5: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మార్మోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మయభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మైభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల

10 లక్షల రూపాయల అంచనా వేయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా నిన్న భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓటుగోరు రోడ్డు నుంచి యరగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గుజరాడ్ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: न्यूयॉर्क नगरं गमिष्यति ट्रम्पः अकथयत् यत् तेषां पार्श्वे पूर्ण विनाशः आर्थिक प्रतिबन्धः सन्धिः च इति त्रयः विकल्पाः सन्ति हौसी विद्रोहिणः अमेरिकी बलैः सह संग्रामं कर्तुं नैव स्वीकृतवन्तः सुदीर्घकालस्य प्रतीक्षानन्तरं भव्य श्रीराम मन्दिरस्य निर्माणेन श्रीरामनगर्याम् अयोध्यायां नूतन स्वर्ण युगस्य अभ्युदयः सञ्जातः कृत प्रयत्नेन अयोध्या पुनः एकदा वैश्विक धार्मिक पर्यटनस्य अथ सनातन धर्मस्य मुख्य केन्द्रम् अभवत् सर्वोच्च न्यायालयस्य निर्णयेन मन्दिर निर्माणस्य मार्गः प्रशस्तः अभवत् दीपोत्सव सदृशैः भव्य आयोजनैः च अस्याः सांस्कृतिक वैभवस्य पुनरुद्धारः साक्ष्यसिद्धः अभवत् इति वार्ताः
1: आकाशवाणी तिरुपति केन्द्रं 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 16వ భాగం వినవచ్చు. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ డిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లం రాజు సరోజ నిర్మల గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 రత్నదీపికావళి. పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ, డాక్టర్ కె రామానుజనాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:30 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటారు. 10:00 విజయవాడ నుండి ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన సుసర్ల మాధవీదేవి గారి ప్రసంగం వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, దార్శనిక భారత్ కార్యక్రమంలో కొచ్చి వాటర్ మెట్రో గురించిన విశేషాలను వినవచ్చు. అనంతరం బుసనాగన్న శ్రీమతి భాస్కర భారతీదేవి గారి కథానిక వినవచ్చు. అనంతరం అంతర్జాతీయ శాంతి దినోత్సవం గురించిన వివరాలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం సినీతమాక వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాల సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: పత్తిలో గులాబీరంగు పురుగు యాజమాన్యం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం. 9:30 ఆపాత మధురాలు. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలను వినవచ్చు. సమయం 7:05 తెలుగులో వార్తలను వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్ లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారిస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్టపతి చెప్పారు.
2: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
1: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ రాష్టంలోని న్యాయ సంస్థలు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల

నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు

ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్దక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచిక తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్ కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక, వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది.
మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది.

0: వాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ప్రకటన విన్నారు. ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 16వ భాగం వింటారు. నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టగురి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎంరాజు, సరోజ నిర్మల గారు. వినండి 1000 పడగలు ధారావాహిక నాటిక.
4: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజా నిర్మల జరిగిన కథ రామేశ్వరం తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అయిన తర్వాత స్కూళ్ల ఇన్స్పెక్టర్గా పాఠశాలలకు వెళుతూ ఉంటాడు. జోస్యులు అనే హెడ్ మాస్టర్ అమాయకుడు. డబ్బు ఆశ చూపి అతడి భార్యను వరలో వేసుకుంటాడు. రామేశ్వరం నుండి సాధ్యమైనంత ఎక్కువ డబ్బు తీసుకోమని భార్యకు సలహా ఇచ్చి జోస్యులు ఆత్మహత్య చేసుకుంటాడు. ధర్మారావు స్నేహితుడు కిరీటి ఒకవైపు తల్లి చనిపోయినందుకు, మరోవైపు ప్రేయసితో వివాహం కానందుకు వేదన చెందుతూ ఉంటాడు. వినండి, వేయి పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం.

0: ఎంతో ప్రేమ గారాబు, నా గురించి, నా పెళ్లి గురించి, నా ప్రేమ గురించి బెంగపడి ప్రాణాలు కోల్పోయిందన్న. నేను అన్ని విధాల దౌర్భాగ్యుణ్ణైపోయానన్న, అన్ని విధాల
1: దౌర్భాగ్యుణ్ణైపోయాను. ఊరుకో, తప్పురా, అంత బాధపడకు, మనసు చెదిరిపోతుంది, సంభాళించుకో, చదువు మీదే దృష్టి అంతా పెట్టు. నేను, శివరావు గారు, పశుపతి, మేమంతా మీ మామ దగ్గరికి వెళ్ళి పిల్లనిప్పిస్తాం. అవసరమైతే హరప్పనాయని వారితో కూడా చెప్పిస్తాను.
0: పెళ్ళయిందని మా అమ్మకరా తెలుస్తుందన్న, నా సంతోషాన్ని మా అమ్మ ఎలా చూస్తుందన్న, మా అమ్మ చూడని సంతోషం నాకెందుకన్నా, అసలు అసలు మా అమ్మతో నేను కూడా చనిపోతే బాగుండన్నా, నేను కూడా చనిపోతే బాగుండు.
2: తప్పు బాబు, అలా అనకూడదు. నీ సంతోషాన్ని చూసి మీ అమ్మలాగా సంతోషించేందుకు మీ అన్న నేను లేము. చూడు, సూర్యపతి గారు, రాఘవ గారు మీ ఆనందం కోరేవారే కదా. తప్పమ్మా, ఏడవకు. పోయిన వాళ్లతో మనం పోలేం కదా.
0: మా అమ్మ నన్ను సర్వకాలాల్లోనూ సంరక్షించిన మా అమ్మకు ఇదే చేత్తో చితి మీద పెట్టి అగ్ని కార్యం చేశాను.
1: కిరీటి, ఊరుకోరా.
0: లేదన్న, వైతరిని సులభంగా దాటాలని గోదానము చేశాను. గోవు తోక పట్టుకుని నేను కూడా అమ్మ వెంట వెడదామనుకున్నాను, కాని అమ్మ వెళ్లే మార్గం నాకు గోచరించలేదన్నా, గోచరించలేదు.
2: అయ్యయ్యో, బాధపడకు.
0: భవిష్యత్తు అంధకారంగా భయపెట్టిందన్నా. అంత దుఃఖంలో నువ్వు నాకు దారి చూపే జ్యోతిలాగా తోచావన్నా. అందుకే వచ్చేసానన్నా నీ దగ్గరికి, అందుకే వచ్చేసాను.
1: ఊరుకో కిరీటి, చూడు, నీకు మేము అంతా ఉన్నాం, అనాథవి కావు. నీ కిరీటంలో శశిరేఖ వచ్చి కూర్చుంటుందిరా. నువ్వు గౌరీశంకరుడు అవుతావు, అర్ధనారీశ్వరుడు అవుతావు, శశిరేఖ కౌంతేయుడు అవుతావురా. చూడు, నవ్వు, నవ్వాలి, నవ్వరా, ఆ మొహం ఇంక తీసేసేయి. నిన్ను చూస్తుంటే మేము అలాగే ఉంటాం. మా కోసం చిరునవ్వును మొహానికి అంటించుకోరా, క్రమక్రమంగా అదే నీ మొహానికి అంటుకుపోతుంది.
2: బాగుందండి మీ మాట. ముఖ్యంగా బాగా తిని తిన్నది వంట పట్టించుకోవాలి నాయన. ఇప్పుడు రెండు అడుగులు వేస్తే మూడో అడుగుకి విశ్రాంతి కావలసినట్లున్నావు. పేరుకి హాస్టల్లోనే ఉన్నా మీ అన్నతో పాటే నువ్వు ఇక్కడే చేయి కడుక్కోవాలి. అర్థమైందా?

0: మా మామ నాకిక పిల్లని ఏడు,
1: కిరీటి,
0: శశికి నాకు రుణం తీరిపోయిందన్నా. నాకే అటువంటి దేవతను పొందే అదృష్టం లేదు. మా అమ్మతో పాటే నేను కూడా ఎందుకు పోలేదో, ఎందుకు పోలేదో.
1: కిరీటి, కిరీటి, అరుంధతి చూడు, వీడి ఒళ్ళంతా నీళ్లు.
2: అదే
1: రే కిరీటి, ఏమిటిది రాయిలాగా ఉన్నాడు, చలనం లేదు.
2: కిరీటి బాబు, కిరీటి ఇదిగో చూడు, ఇదిగో ఇదిగో ఇలా చూడాలి, ఇటు చూడు, నీ శశిరేఖొచ్చింది, బావా బావా అంటోంది. కిరీటి ఇదిగో శశిరేఖ చూడవయ్యా.
1: అరుంధతి, శశిరేఖకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వు. పతివ్రత అంటే శశిరేఖే.
2: దామా
0: వచ్చిందా, నా శశి వచ్చిందా, ఏది?
1: అరుంధతి, నీకే పాపం రాదు గాని కిరీటి చెంప చురుక్కుమనిపించు.
2: అయ్యో పాపం,
1: ఎందరం పిలిస్తే ఒలకడు పలకడా, కాని శశిరేఖానంగానే పలుకుతాడా?
2: నేను చెప్పాను కదండి, ఏ గది కాగదే, ఇది పూజ గది.
1: పూజ గది కాదు, తప్పు తప్పు, శృంగార వీధి.

0: అమ్మో, మరిది కోసం 4-5 వంటలు చేశావా? నా కోసం అయితే 2 చేస్తావు ఎప్పుడు?
1: అబ్బా మీరు మరీను.
0: రే కిరీటి, ఇదిగో ఈ మెంతి మజ్జిగ తిను.

0: అలాగన్నా.
1: పచ్చిమిరపకాయ, కొత్తిమీర నలిపి ఇంగువ తిరగమోత పెట్టి చిక్కని పుల్ల మజ్జిగతో అబ్బాబాబా.
0: వదిన చాలు చాలు చాలు. అయ్యో
1: ఆహా,
0: తినవయ్యా.
1: ఏమి నా భార్య చేతి వంటకము, నలభీములు తలలు ఉంచుకోవాల్సిందే కదా. మా కిరీటి నవ్వాడో. ఒరే కిరీటి, ఇక నీకు చెడు రోజులు పోయాయిరా. చూడు, ఈ కాజపూలు రెండే పూశాయి, ఒకటి కిరీటి, ఒకటి శశిరేఖ.
0: అన్నా, నువ్వు నన్ను బ్రతికించాలని చూస్తున్నావు, కానీ రెండు పూలు దూరదూరంగానే ఉన్నాయన్నా.
1: ఇదిగో కద్దరుపోగు, ఇంత సన్నగా ఉన్నా ఎంత గట్టిగా ఇద్దరిని బిగించగలదో చూడు. దారం, దారాన్ని సూత్రం అంటారు కదా, సూత్రం మంగళసూత్రమే. అక్కడొకరు ఇక్కడొకరు పుట్టిన మీ ఇద్దరిని గట్టిగా బంధించేస్తుంది. రెండు పూలని కట్టేశాను
0: అన్నా.
1: నన్ను కదరా కిరీటి, నన్ను కౌగులించుకునేది ఇంకా కొద్ది రోజులే. ఆగు తండ్రి, ఆగు ఆగు.
0: పో అన్నా.

0: పసరిక, అరుంధతి, రండి రండి రండి, ఇలా ఇలా
1: యాండి
0: పసరిక,
1: మిమ్మల్ని
0: అరుంధతి,
1: ఏమిటండి అలా కలవరిస్తున్నారు? యాండి మిమ్మల్ని ఏమైంది? మీకు మంచినీళ్ళు తాగుతారా చెప్పండి.
0: ఏమిటి కలవరిస్తున్నానా?
1: అవునండి.
0: ఇది నిద్ర, నాకు నిజంలానే ఉంది.
1: ఏమిటా నిజం?
0: అదే, ఈ సుబ్బన్నపేట ఊరు ఊరు ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఆ ఊళ్ళో నేను గణాచారి మాత్రమే ఉన్నాం. కింద సుబ్బన్నపేటలో పసరిక, అరుంధతి ఉన్నారు. ఆకాశంలో నా పక్కన గణాచారి ఉంది. కిందకు చూస్తే కింద కూడా ఒక గణాచారి ఉంది. నేను ఈ ఊరు వెంట వెళ్లిపోతున్నాను, నువ్వు కూడా వస్తున్నావా అన్నాను. వెంటనే పక్కన చూస్తే గణాచారి లేదు. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను.
1: సరే, పైచ్యం ఎక్కువైనట్టుందండి. అబ్బాబ్బాబ్బా, ఇల్లు వాకిలి పట్టకుండా ఒకటే తిరుగుడు. అబ్బాబ్బాబ్బా, పడుకోండి. దుప్పటి తొలగించకండి బాబు, నాకు చాలా ఎక్కువ తెలుసు కదా.
0: అరుంధతి, ఇంకా నిద్ర పూర్తిగా మెళకు రాలేదు. ఏదో మాట అంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంది. దుప్పటి తీయడానికే ప్రాణం అప్పదు. ఏ జీవుణ్ణి గట్టిగా కౌగలించుకుని పట్టుకున్న మాయను మాత్రం ఎలా తొలగించుకోగలం?
1: మాట్లాడకండి,
0: పడుకో పడుకో. ఈ లేత వెన్నెల్లో రుక్మిణమ్మారావు గారు ఇచ్చిన చంద్రహారం బంగారు వన్నె తాచులాగా మెరిచిపోతోంది. ఆమె ఎక్కడున్నా ఈ చంద్రహారం మాత్రం అరుంధతికి దివ్యాభరణంగా ఉంది. ఆమె ఆత్మకు కృతజ్ఞత చెప్పుకోవటం ఎలా? ఒకే ఒక్క జవాబు, వేణుగోపాలుని కళ్యాణోత్సవం. దీనితో అందరికీ కృతజ్ఞతలు వెల్లడించుకున్నట్లే. అదిగో తెల్లారుతోంది కాబోలు, భక్తి పాటలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది, తర్వాత తర్వాత ఈ పాటలు కూడా వినపడవు.
1: ఇదిగో మీ తమ్ముడు ఏదో తాఖీదు పంపాడు.
0: ఎవరు? కిరీటే. ఏది? అబ్బబ్బబ్బబ్బా, వీడి తొందరపాటు.
1: ఏమిటి?
0: నన్ను చూడాలనుకుంటే వెంటనే రా.
1: అయ్యయ్యో, అయితే బయలుదేరండి. పాపం పసివాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏమిటో.
0: పసివాడే ప్రేమ కోసం ఉంగా ఉంగా అంటూ గొక్కలు పెడుతున్నాడు. సరే త్వరగా రా, అన్నం పెట్టు, బయలుదేరతాను. కానీ నాదొక్కటే బాధ, నిన్ను బాధ పెడుతున్నానే అని. నేను వచ్చేదాకా నా జపం చేస్తావు, వచ్చాక వెవ్వెవ్వే అంటావు.
1: అవును మరి, ఎప్పుడు ఏదొస్తే అదే అంటాను.
0: ఇదిగో 2-3 నాళ్లలో వచ్చేస్తాలే.
1: అవును, ఇంతకీ కళాశాల తెరిచేదెప్పుడో?
0: అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, ఇక కళాశాలకు నాకు సంబంధం లేదు. వచ్చిన తర్వాత చెప్తాలే వివరాలు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే, ఎవరికోసం వెతుకుతున్నట్లున్నాడు
2: అన్నా.

0: అన్నా,
1: అరే కిరీటి, ఇలా అయిపోయావేంటి? అయ్యో అయ్యో అయ్యో, పడిపోయేలాగా తూలుతున్నావు, నన్ను పట్టుకో.
0: ఇదిగో.
1: అయ్యో కిరీటి కిరీటి, ఏమైంది ఏమైందిరా తండ్రి?
0: అన్నా ఇదిగో ఈ పాకలోకి పద. నేను స్టేషన్కు వచ్చినట్లు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియనీకు. నాన్న కోప్పడతాడు. మా ఇల్లు చీకట్లో నువ్వు వెతుక్కుంటావని వచ్చాను.
1: అది సరేలే, అసలు సంగతి ఏమిటో చెప్పు.
0: మామయ్యకు ఉత్తరం రాశానా, మా అమ్మకు మాటిచ్చినట్టుగా శశిరేఖకు నాకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. నవ్వాట.
1: అయితే ఆత్మహత్యా పాతకాన్ని మీ మామకి కన్యాశుల్కంగా ఇస్తానన్నావు అన్నమాట.
0: శాంతంగా ఆలోచించమన్నా. 50,000 ఉన్నవాడికి ఇయ్యగలవేమో కాని నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ గలవాణ్ణి తేలేవు. ఎంత కోటీశ్వరుడైనా వృధా. శశిరేఖకి కిరీటంటేనే ప్రేమ. నీ డబ్బులో దమ్మిడి కూడా నాకొద్దు. మా ఇష్ట ప్రకారం మేం పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు? వారం రోజుల్లో నీ దగ్గర నుంచి లేఖ రాకపోతే కిరీటి మరణ వార్త వింటావు అని వ్రాశానన్నా.
1: చాలా బాగా రాశావు. మొత్తానికి చదివిన చదువు ఇందుకు ఉపయోగపడిందన్నమాట.
0: అన్నా నువ్వు హేళన చేస్తున్నావు. ఆ తర్వాత ఏమైంది అని అడగవే. మా మామకు మనసు కరిగింది కానీ నాకు చెప్పలేదు.
1: చెప్పు తమ్ముడు.
0: నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. రోజు 10 గంటలకు తపాలా ఒంట్రోతు వచ్చి ఉత్తరం ఇస్తాడు అన్న ధ్యాస తప్ప మరే ధ్యాస లేదు. ఇంకా 2 రోజులున్నాయి. వైద్యులు మేమేం చేయలేమన్నారు. మా బంధువులంతా వచ్చేశారు. నా కళ్ళు మాత్రం చూస్తున్నాయి. ఈలోగా 10 గంటలకు కళ్ళు తెరుస్తాడు. ఎవరైనా ఉత్తరం రాసి వాడికి ఇయ్యండి, వాడు బ్రతకడానికి అదే ఉపాయం అన్నారట. మా మామ తనే రాస్తానన్నట్ట.
1: అయ్యో పిచ్చి తండ్రి, నీ పవిత్ర ప్రేమయోగం సమాధి దశకు చేరుకుందా?
0: హఠాత్తుగా శుభవార్తను కూడా తట్టుకోలేడేమోనని మా పినతండ్రికి అనుమానం వచ్చిందట. మా మామ చేత ఇలా రాయించారు. వారం రోజుల్లోగా మా ఊరు వస్తే అప్పుడు పిల్లనీయడానికి అభ్యంతరం లేదు అని.
1: ఇంకేముంది, అంతా చక్కబడింది కదా. మరి శశిరేఖ అక్కడెలా ఉందో?
0: ఎలా ఉంటుంది? ఏదో అమ్మవారి మంత్రం ఉపదేశం పొందింది. సదా అదే ధ్యాస, ఏకభుక్తాలు, మంత్ర పురశ్చరణలు. ఇహలోక స్మృతే లేదు.
1: అయ్యయ్యో,
0: మరో లోకంలో ఉంది. పిలిస్తే పలకదు, ఉలకదు. నేను గడువెందుకు పెట్టానో గాని ఆమెకు అదే సరిహద్దు అయింది.
1: అంటే ఇద్దరూ కలిసి ఆయన చెరో చెంప వాయించేశారన్నమాట. రే కిరీటి, కావ్యరస ప్రపంచాన్ని మీరిద్దరూ అద్దం పట్టి చూపించారు. శృంగారంలోని దశావస్థల్లో చివరి అవస్థకు మీరు చేరుకున్నారు. నిజంగా కావ్య జగత్తు కల్పితం కాదు, కావ్య జగత్తే యథార్థమైన జగత్తు. యథార్థమైన మనోభావాలు, నిర్మలమైన మనస్సు, హృదయము ఉన్నవారికి ఏకాగ్రత ఉంటుందిరా. మీ వంటి వారు ప్రాతస్మరణీయులు.

0: అన్నా, సూర్యాపతి నాకు కృష్ణకర్ణామృతం, లీలాతరంగిణి, గీతగోవిందం కానుకగా తెచ్చాడు చూడు.
1: బాగున్నాయి.
0: శివరావు మంచి గంధంతో ఛాయాపటాలు, పశుపతి మంచి గంధపు చెందుకాయ.
1: బాగున్నాయిరా, చాలా బాగున్నాయి. శశిరేఖా కిరీటుల మధుర ప్రణయానికి దీటుగా ఈ కానుకలు చందన సుగంధాలు వెదజల్లుతున్నాయి అనుకోరా కిరీటి.
0: మంగళహారతులు పట్టేందుకు గాని, భూజంబంతులు ఆడేందుకు గాని, వేళాకోళపు పాటలు పాడేందుకు గాని ఆడవాళ్లు ఎక్కువగా రాలేదు ఎందుకనో.
1: అదిగో గురువు గారు, అడవి బాపిరాజు గారు వస్తున్నారు. ఇక ఆలోటూ ఉండదు సరికదా, అందరికీ ఆనందమే ఆనందం.

0: ఉల్లాసమే ఉల్లాసం. ఆయన పాటలతో బొమ్మలేస్తాడు, బొమ్మలతో పాట పాడిస్తాడు. పరమ సత్పురుషుడు రా ఆయన.
1: అబ్బో, మా అన్నకి ఎవ్వరూ నచ్చరని మా వదిన చెప్తుంది. మా అన్నే పరమ సత్పురుషుడు అన్నాడంటే ఆయన పరమ పరమ సత్పురుషుడు అన్నమాట. చూడండి చూడండి, ఆయన పెళ్లి కూతురు తరపున మాట్లాడుతూ పెళ్లి కొడుకును ఆట పట్టిస్తున్నాడు.
0: అవునో, మరి ఆయనకు ఆడవాళ్ళందరూ సోదరీమణులు, మగవాళ్ళందరూ బావలో కదా. కాని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని మాత్రం అన్నగారు అంటాడు.
1: అన్నా, ఇదిగో నీ మరదలు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి.
0: నాయనా కిరీటి, మిమ్మల్ని ఏమని ఆశీర్వదించను. నీ అదృష్టం నా ఆశీర్వచనాన్ని దాటిపోయిందిరా. నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి ఈ విషయాలన్నీ అరుంధతికి చెప్పాలని తహతహలాడిపోతున్నాను. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు 8 సంవత్సరాలు తపస్సు చేశారురా. మాంగల్య దేవత నేడు ప్రత్యక్షమైంది. శుభం, ఇవాళైనా ఆమె భోజనం చేసిందే? స్పృహ వచ్చింది అసలు? తాళి కట్టాక నువ్వెవరు అందన్నావు కదరా.
1: అవును, ఆమె అప్పుడు దేవి ఉపాసనలో ఉందట.
0: అందుకని పతిదేవుణ్ణి గుర్తించలేదు. సరే సరే, ఇవాళైనా గుర్తిస్తుందా అని.
1: అప్పో అన్న, ఆమెకు మొగలి, సంపెంగ, గులాబీలతో జడవేశారు. నన్ను చూసి సిగ్గుల భరిణే అయింది.
0: విజయ విలాసంలో ఉలూచిని చూచి ఇంతలో నెచ్చటి నుండి వచ్చే ధరలేక్షణకు నును సిగ్గుదొంతరల్ అనుకుంటాడు ఆ పెళ్లి కొడుకు. నువ్వు అలాగే అనుకున్నావు కదూ. ఒరే కిరీటి
1: అన్నా,
0: నీకిదే నా ఆశీర్వాదం. నీ దేవి నీకిప్పుడు ప్రసన్నురాలవుతుంది. రే, నన్ను మర్చిపోతావా?
1: పో అన్నా.
2: సుబ్బన్నపేటకి కలకత్తా రక్షక భటులు వచ్చారెందుకు?
3: మరీ ఇంతమంది పోలీసులను నేనెప్పుడూ చూడలేదు.
2: అదేమిటో గాని, ఆ పాత బూత్ బంగ్లా చుట్టుముట్టారు, అందులోకి చీమ కూడా పోదు. మరి వీళ్ళంతా కొంచెం కూడా భయం లేకుండా ఎలా వెళ్లారు? ఆ బూట్లు చప్పుడుతో నా గుండె ఆగిపోతున్నట్లయింది.
3: వీళ్ళను మీరిప్పుడే చూశారు? దాదాపు నెల నుంచి వీళ్ళంతా మారువేషాలతో కూలీవాళ్లుగా, ముష్టివాళ్లుగా మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇవాళ వాళ్ళు సినిమా హాల్ దగ్గరున్న రౌడీని పట్టుకున్నారు.
4: మంగమ్మా, మంగమ్మా.
5: ఓ, రామేశ్వరం గారా, మిమ్మల్ని జైల్లో పెట్టారని విన్నానే. బెయిల్ వచ్చిందా? మీ జమీందార్ తమ్ముడు బెయిల్ ఇప్పించాడా?
4: అలా పొడిగా మాట్లాడుతున్నావేమిటి?
5: తడంతా అయిపోయిందిలే. ఏనాడు మీ పాల పడ్డానో ఆనాడే పరువు పోయింది, తడారిపోయింది.
4: అలా మాట్లాడుకు, నాకు ముందు 400 రూపాయలు ఇవ్వు, పని ఉంది.
5: నా దగ్గర ఎక్కడున్నాయి? అవి బ్యాంకులో ఎప్పుడో వేశాను.
4: ఈ 10 రోజుల్లో సినిమా మీద 1200 వచ్చాయిగా.
5: అది నా డబ్బు. ఒకవేళ ఏదైనా కేసు వస్తే డబ్బు పోకూడదనేగా నా పేరు వేశారు. ఇప్పుడు తీయమంటే ఎలా?
4: ఆస్తి నేను కట్టించిన మేడ, సినిమా పరాధీనం కాకూడదనేగా నీ పేరు రాశాను. ఇప్పుడు నేను కష్టాల్లో పడ్డాను. కేసులకి, ప్లేడర్లకి, రకరకాల ఖర్చులకి 400 అయినా కావాలి. నిజం చెప్పు, ఇప్పుడు నీ దగ్గర ఎంతుంది?
5: ఆడందారా, రేపు రండి, ఏమైనా చూస్తా. నేను ఇక్కడుంటేగా రేపు బెజవాడ వెళ్ళను.
4: 3 ముచ్చట ఎన్ని దర్జాలు, ఎంత హోదా, ఎంత అధికారం, ఎంత ధనమదం. ఇప్పుడేముంది? 3 వైపులా గోడలు, 4 వైపు కటకటాలు. మంగమ్మని ఎంత ఆప్తురాలనుకున్నాను, ఆస్తంతా తన పేరే రాశాను. ఇప్పుడు నా దగ్గర దమ్మిడీ లేదు. నాలాంటి వాళ్ళకి ఇంతే కావాలి. ఏవో మాటలు, ఆడవాళ్ల మాటలు రామేశ్వరంతో మాట్లాడతావా మంగమ్మ? ఛీ, నీ మొహం చూపకు.
5: నేను పల్లెటూరు పిల్లను, నువ్వేమో ధనవంతుడు అనుకుని భ్రష్టురాలైపోయావు. నన్ను చేసి

0: నా మోసానికి నీకు ఈ శిక్ష వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు దొంగ నోట్లు సృష్టిస్తున్నావు కాబట్టే ఆస్తి నా పేరు రాసావు, కానీ లేకపోతే నాగతేమయ్యేదో. సరేలే, అయిందేదో అయింది, నీ ఆస్తితో నీకన్నా మంచి పనులే చేస్తాలే.
1: ఛీ, నడుబొంతు, ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవద్దు.
0: పోతాను, ఇక్కడ పడి ఉంటాననుకున్నావా? నీకు ఏడేళ్ళు జైలు శిక్ష పడిందని తెలుసుకున్నాగా ఏడు, బాగా ఏడు.

జల్లు పడుతోంది, తొందరగా అన్నింటికి వెళ్ళాలి. నాకంటే తొందర ఇవానికి తడిపేసింది.

0: యవ్వనవతి వైనావనే సంగతే మర్చిపోతూ ఆ పరుగేమిటమ్మా?
1: వదినా, నేనింటికి వెళ్ళి పొడిచీర కట్టుకొస్తాను.
0: భలే దానివే, ఈలోగా మళ్ళీ వాన రాదనేమిటి? నాదో కొత్త చీరిస్తాను, కట్టుకుందువు గాని. గిరికా, కిరీటి అని ఈయన్నికు తెలుసు కదా, ఈవిడేమో శశిరేఖ, ఆయన భార్య.
1: తెలీదు, అయితే నాకు ఇంకో వదినొచ్చిందన్నమాట.
0: ఇదిగో ఈ చీర కట్టుకో. ఆహా, గిరిక కన్నుల్లో ఎంత దివ్య తేజస్సు.
1: వదినా, నేను కట్టిన చీర మళ్ళీ నువ్వు కట్టుకుంటావా?
0: అదేమిటమ్మా, నువ్వు సాక్షాత్తు దైవస్వరూపానివి. నువ్వు వయసులో చిన్నదానివి కనుక నేను నమస్కరించకూడదు.

0: గిరిక ఎంత చక్కగా ఎంతో అనుభవం ఉన్నట్టు నటించిందండి.
1: మనం ఇవాళ నిన్నటి వాళ్ళం. ఆమె తరతరాల దేవదాసి.
0: యాండి, నా జన్మ ధన్యమైందండి. సుబ్బన్నపేట రాకపోతే నేనేం కోల్పోయేదానో తెలుసుకోనేలేను. ఏం అభినయం అండి! అబ్బా, యుగాలు దాటి వెనక్కి వెళ్ళిపోయాననుకోండి. గత రాత్రి ఆమెకు స్వప్న దర్శనం, మనకు రాసక్రీడా దర్శనమును. అదిగో హారతి విష్ణుపాదాలు ఇస్తున్నారు, ఆమెను సేద తీరుద్దాం రండి. అదిగో హారతి విష్ణుపాదాలు ఇస్తున్నారు, ఆమెను సేద తీరుద్దాం రండి.
1: మా తండ్రి సంపూర్ణ మనోరథము గిరికే. ఇదిగో కబీరు, నిత్యము గిరికిని అంటిపెట్టుకునే ఉండు. కాలము చెడ్డది సుమా, విగ్రహనాశకులున్నారు.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, గిరిక శ్రీమతి జి శిల్ప, చంద్రారెడ్డి శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శివరావు శ్రీ శ్రీనివాస విఠల్. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరెంజ్ చిత్రం కోసం విజయప్రకాష్ దేవన్ పాడిన ఈ పాటకు సంగీతం హరీష్ జయరాజ్, రచన రామజోగయ్య శాస్త్రి.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట హలో గురు ప్రేమ కోసమే. చిత్రం కోసం ఆల్ఫన్స్ జోసెఫ్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

0: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట ఆంధ్రకింగ్ తాలూకా చిత్రం కోసం మెర్విన్ సోల్మన్ సత్యయామిని పాడిన ఈ పాటకు సంగీతం వివేక్ మెర్విన్, రచన కృష్ణకాంత్.
1: ఈ కాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఈరోజు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. ఈరోజు ఉదయం 8:35 ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం కోసం సుభాషిణి, అశ్విన్ సత్య, సుధీష్ పాడిన ఈ పాటకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్, రచన రాంబాబు గోసాలా.

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్, అనిత పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన రామచోగయ్య శాస్త్రి.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన భాస్కర్ భట్ల.

0: ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. President Draupadi Murmu to embark on a 3-day visit to

0: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నడుస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కర్నూలుకు హైకోర్టు బెంచ్

0: వస్తుందన్న మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఏ సిరి ఆకాంక్షించారు. గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. కాజామునిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎం ఈజీపీ పథకం కింద యూనిట్ కు 10 లక్షలు రుణం మంజూరైందని, 3,50,000 వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ ఏసిరి అన్నారు. పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించిన నిర్వాహకులతో మాట్లాడుతూ, గోశాలలో ఉన్న 1,100 ఆవులకు పీఎండిఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండిఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కోసం ఇండస్ట్రీ రిలేటెడ్ ఆన్లైన్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యాలయంలో శిక్షణకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల పిల్లలు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగంలో చదువుతున్నారో వారంతా ఉచితంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అని, విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే మొబైల్లో నేర్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర శివారులోని గార్గయ్యపురం డంప్ యార్డును కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి పరిశీలించి అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గార్గయ్యపురం జోహారాపురం డంప్ యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియన్ చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కోరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పోషణ్ ట్రాకర్లలో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను నిర్ణీత గడువులోపు 100% ఖచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. కర్నూలు నగరాభివృద్ది లక్ష్యమని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి మంత్రి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్, సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి 2 వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు వెనుక బస్టాండు నుంచి ఎస్ఐఈ క్యాంపు మార్గంలో సీసీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. కక్షిదారులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని 6 అదనపు జిల్లా జడ్జి, జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి వాసు సూచించారు. నగరంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, 60,000కు పైగా క్రిమినల్ కేసులు, 300కు పైగా బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు. 153 రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు బీమా సంస్థల నుంచి 10,25,27,963 రూపాయల నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాష్టంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓర్వకల్లకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, సెమీ కండక్టర్, ఫుడ్ పార్క్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాష్టంలో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం

0: రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విందాం. విజయలక్ష్మి పండిట్ గారు శ్రీమతి స్వరూపారాణి శ్రీ మోతిలాల్ నెహ్రూ గారి దంపతులకు 1900 ఆగస్టు 18 అలహాబాద్లో జన్మించారు. ఈమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి. తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు ధనిక సంపన్న కుటుంబానికి చెందినవారు కావడం వల్ల ఈమెకు ఇంట్లోనే విద్యనందించేందుకు ప్రత్యేకంగా ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించారు. విజయలక్ష్మి గారు హిందీ కంటే ముందు ఆంగ్ల భాషను చదవడం రాయడం నేర్చుకున్నారు. ఆంగ్లంతో పాటు హిందీ మరియు ఇతర సాంస్కృత విషయాలపై ఇంట్లోనే పట్టు సాధించారు. నెహ్రూ గారి కుటుంబంలో నిరంతరం జరిగే రాజకీయ సామాజిక చర్చలు, దేశ విదేశీ ప్రముఖుల సందర్శనాల ద్వారా ఆమెకు విశేషమైన జ్ఞానం మరియు విదేశాంగ వ్యవహారాలపై అవగాహన లభించాయి. 1916 లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై అనిబిసెంట్ సరోజినీ నాయుడులచే ప్రభావితులయ్యారు. చిన్న వయసులోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1921 రంజిత్ సీతారాం పండిట్తో వివాహం జరిగాక ఆమె పేరు విజయలక్ష్మి పండిట్గా మారింది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.
1: Do you hear me?
2: Yeah.
1: Ladies and gentlemen, do you love me?
2: Yeah.
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that

రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలను వింటున్నారు. 1932-1940లో శాసనోల్లంఘన ఉద్యమం, 1942లో క్విక్టిండియా ఉద్యమాల్లో పాల్గొని సుమారు 3 సంవత్సరాలు పైగా జైలు శిక్షను అనుభవించారు. 1937లో యునైటెడ్ ప్రావిన్స్, ప్రస్తుత ఉత్తర్ప్రదేశ్, స్థానిక స్వపరిపాలన మరియు ప్రజారోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో మంత్రి పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ గారు. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విజయలక్ష్మి పండిట్ గారు భారతదేశ విదేశాంగ దౌత్యవేత్తగా విశేష సేవలను అందించారు. 1947 నుండి 1949 వరకు రష్యాలో భారత తొలి రాయబారిగా పనిచేశారు. 1949 నుండి 1952 వరకు అమెరికాలో భారత రాయబారిగా సేవలందిస్తూనే ఒకే సమయంలో మెక్సికో బాధ్యతలను కూడా నిర్వహించారు. 1954 నుండి 1961 వరకు లండన్లో భారత ప్రతినిధిగా ఉంటూ ఇరాన్, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక దేశభక్తి గీతాన్ని విందాం.

రత్నదీపిక వలి పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలను వింటున్నారు. 1953లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 8వ సమావేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన ప్రపంచంలోనే తొలి మహిళ ఈమె. 1962-64 వరకు మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలను నిర్వహించారు. 1964లో ఫుల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంట్ సభ్యులయ్యారు. ఈమె మహిళా సాధికారతకు మరియు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేశారు. తన వ్యక్తిగత అనుభవాలు, రాజకీయ ప్రస్థానం మరియు భారత స్వాతంత్రోద్యమాన్ని ప్రతిబింబించే గ్రంథాలను రచించారు. 1937లో సో ఐ బికమ్ ఏ మినిస్టర్, 1946లో ద ప్రిజెంట్ డేస్, 1958లో ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా, 1979లో ద స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్ ఏ పర్సనల్ మెమోరీ.

ఎయిర్ అనే ఆత్మకథను రచించారు. ప్రజాసేవ, అంతర్జాతీయ దౌత్య రంగాలలో విజయలక్ష్మి పండిట్ గారు అందించిన విశేష సేవలకు గాను 1962 సంవత్సరం భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకున్నారు. కార్యక్రమంలో మరొక దేశభక్తి గీతాన్ని విందాం.

రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. విజయలక్ష్మి పండిట్ గారు తన 90వ ఏట 1990 డిసెంబర్ 1వ తేదీ

దిన డెహ్రాడూన్లో పరమపదించారు. భారతీయ దౌత్య చరిత్రలో మరియు మహిళా నాయకత్వంలోనూ పండిట్ గారు సాధించిన విజయాలు ఇప్పటికీ చిరస్మరణీయం. ఇవండి విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలు. కార్యక్రమం చివరగా ఈ దేశభక్తి గీతాన్ని విందాము.

ఇంతవరకు రత్నదీపికావళి, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

ఆకాశవాణి తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కేర్.

0: రామానుజాచార్యులు వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బభుర్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభావాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభావాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభావాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకటికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ దత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతీతి సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు ఆయన. శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభికమనం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు, తాను కూర్చున్న పద్మం తప్ప. ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అని మాట వినిపించింది. ఉత్తాప అనే

0: మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తిప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రీ జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపజేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు. అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుని ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి 7 గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేయించేసినట్లుగా తిరుమాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశ చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామివారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు, ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, సూర్యునికి

మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు,

0: మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉండే జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞా ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి 7 గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము గరుడ వాహనము హనుమద్వాహనము కల్పవృక్షము సర్వభూపాలము చంద్రప్రభ అనే 7 వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాను అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగాహ అని అంటూ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, 7 గుర్రములు. అంటే ఒక 3 గుర్రములు ఒకవైపుకు 4 గుర్రములు ఇంకో వైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని తన విధిని కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవాను మీద శ్రీ వెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ 7వ రోజున తిరుమాడ వీసులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీసి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్జరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్ట అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్ట అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క సిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం.

గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక రెండు మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా అత్యధిష్ఠ దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమౌళి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమౌళి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమౌళి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు.
కటిపెద్ద హస్తం.

0: వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత, ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట, వాగ్దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనసులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మనసు ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవిందనామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిమాయు ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి ఆయుష్, అలాగే విద్య ఐశ్వర్యము సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా సూర్యభగవాను అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవాను యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు అశ్వములు వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా ఆ రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవః అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగాను

0: దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే, ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే, ఏదో అనుకోవచ్చు చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో, అబ్బెబ్బే అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ, ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే, సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను అదేవిధంగా ఆరోగ్యమును ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహోవయ అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మళ్ళా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును ఐశ్వర్యమును ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరి మల్లారా, నూటిలో

0: వినడహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ప్రకటన విన్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటారు. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటను ఫోన్ ద్వారా కోరుకోవాలనుకుంటే మాకు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246606, మరొక నంబర్ 2246605, STD కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం.

0: హలో సార్, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, కట్ అయిపోతుంది వాయిస్. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: నమస్తే మేడం, మాది సత్యసాయి జిల్లా ధర్మవరం చాంతిన్నా నుంచి. నా పేరు అభిలేష్ మేడం.
0: ఓబిలేష్ గారు, బాగున్నారా?
1: మేడం బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.
1: మేడం, బహుదూర బాట్సార్ నుంచి పాట కావాలి మేడం.
0: కొంచెం కొత్త సినిమా నుంచి కోరుకోవచ్చు కదండి.
1: కొత్తదా? నచ్చావులే సినిమా నుంచి పాట అనిపించండి మేడం.
0: నచ్చావులే,
1: నచ్చావులే
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: బేబీ అయినా పర్లేదు మేడం.
0: ఓకేనండి,
1: బేబీ బేబీలోంచేనా అనిపించండి మ్యామ్ మేడం.
0: ఓకే,
1: దేవరాగ శివ మోహిని ఆర్యన్ దయాల్ పాడిన పాట.
0: బేబీ నుంచా?
1: బేబీ నుంచి దేవరాగ శివ్య మోహిని అనే సాంగ్ ఉంటుంది.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: నా పేరు బ్లెస్, నా ఫ్రెండ్ సింత వెంకటరమణ ఉన్నాడు మేడం తన కోసం.
0: ఓకే
1: మేడం, ధన్యవాదాలు మేడం.
0: పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి. ధన్యవాదాలండి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గ నిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.

0: హలో,
1: హలో, నమస్తే అండి. హలో,
0: నమస్కారం.
1: ఆకాశవాణికి స్వాగతం.
0: మీకు మీకు స్వాగతం మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: తిరుపతి నుండి మేడం.
1: తిరుపతి నుంచి. మీ పేరు?
0: నా పేరు ఓవులుడి మేడం.
1: ఓబుల్ రెడ్డి గారు. బాగున్నారా?
0: అవును, బాగున్నాను మేడం.
1: ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
0: అదే నిండు మనుషులు ఆప్రద ముక్కలవాడ ఓ శ్రీనివాస్ అనే పాట కావాలి మేడం.
1: కరెక్టే, కొంచెం కొత్తని కోరుకోవచ్చు కదండి.
0: అంటే బ్రహ్మోత్సవాలు కదా, దేవుని పాట కోరుకున్నామని.
1: నిండు మనసులా?
0: అవును మేడం.
1: ఓకే, కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: చిట్టిబాబు, ఓవులేసు, రమేష్, విశ్వనాథు, హరి, లక్ష్మీదేవి, బాలాజీ, ఎన్ వెంకటరమణ, చంద్ర, మిగతా వాళ్ళందరి కోసం మేడం.
1: ఓకేనండి, అందరి కోసం పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
0: వినేద్దాం మేడం. బాయ్ మేడం.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు మేడం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిన మహాకవి, నాటకకర్త మరియు నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారి జయంతి నేడు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గురజాడ అప్పారావు గారు శ్రీమతి కౌసల్యమ్మ, శ్రీ వెంకట రామదాసు దంపతులకు 1862 సెప్టెంబర్ 21 విశాఖపట్నం జిల్లా ఎలమంచిలో జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో విద్యను అభ్యసించి అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. విజయనగరం సంస్థానంలో సలహాదారుడిగా సేవలందించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారితో కలిసి వాడుక భాషలోనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజలు మాట్లాడే సజీవమైన వాడుక భాషలోనే సాహిత్యం ఉండాలని బలంగా విశ్వసించారు. నాటి సమాజంలోని బాల్య వివాహం, కన్యాశుల్కం అనే దురాచారాన్ని ఎండగొడుతూ ఈయన రచించిన కన్యాశుల్కం తెలుగులోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. ఇందులోని గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు వంటి పాత్రలు అమరమైనవి. గురజాడ గారు రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గేయం అత్యంత ప్రజాదరణ పొందింది. సామాన్య ప్రజలకు కూడా కవిత్వం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ముత్యాల సరాలు అనే కొత్త చందోరీతిని సృష్టించారు. దిద్దుబాటు అనే కథ ద్వారా తెలుగులో ఆధునిక కథానిక ప్రక్రియకు పునాది వేశారు. మీ పేరేమిటి వంటి ఇతర కథలను రచించారు. ఈయన రాసిన పూర్ణమ్మ గేయ కావ్యం సమాజంలోని కన్యాశుల్క దురాచారానికి బలైన ఒక చిన్నారి కరుణ రసార్థ కథ. కాసులు, కన్యక, లవణరాజు కళ వంటి ప్రసిద్ధ కవితా ఖండికలను ఆయన అందించారు. ఆంగ్లంలో కూడా సారంగధార అనే పద్యకావ్యాన్ని, అనేక వ్యాసాలను రచించారు. స్త్రీ విద్య, స్త్రీ సాధికారత కోసం తన రచనల ద్వారా ఎంతగానో కృషి చేశారు. గురజాడ గారి రచనలు తెలుగువారికే కాక ప్రపంచ సాహిత్యానికి గొప్ప కారణం. ఈయనకు కవిశేఖర అనే బిరుదు కూడా ఉంది. ప్రజాకవిగా, నవయుగ వైతాళికుడుగా తెలుగు ప్రజల గుండెల్లో గురజాడ గారు సుస్థిరంగా నిలిచిపోయారు. ఆయన చూపిన మార్గం, అందించిన ఆదర్శాలు నేటికీ తెలుగు సమాజానికి మార్గదర్శకాలు. ఈయన 1915 నవంబర్ 30 పరమపదించారు. కార్యక్రమంలో ఒక పాట విందాం.

0: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: నెల్లూరు నుంచి సాదర్ భాష మేడం.
0: బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. నేను మాట్లాడేది నాకే వినిపిస్తా ఉంది. హలో,
1: రామదాస్ నాగార్జున్
0: శ్రీరామదాసు.
1: శ్రీరామదాస్ మేడం. దాసరథి అనే పాట ఏంటి మేడం?

0: వేరే
1: చెప్పండి.
0: సినిమా నుంచి కోరుకోండి.
1: వేరే సినిమా నుంచా? లెనిన్. లెనిన్ ఏంటి?
0: లెనిన్.
1: లెనిన్.
0: లెనిన్లో నుంచి
1: అదే వారేవా అనే పాట చూడు, బంగారం అని.
0: ఓకే
1: మా శ్రోతలు ఉన్నారు మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: ఇనమడుగు నుంచి మొహమ్మద్ రఫీ గారు, రాయల్ టైలరు, దర్బార్ ఖాన్ కలిగేరి నుంచి మా సోదరు టైలరు,
0: ఓకే,
1: మార్కాపురం నుంచి అశోక్.
0: ఓకేనండి,
1: ధన్యవాదాలు మేడం.
0: పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట. ఏంది విన్నావా? బంగారం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాదినేని యామిని శర్మ గారు.
2: నమస్కారం అండి.

0: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి? దాని గురించి తెలియచేయండి.
1: మనకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ది ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
0: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దాని గురించి తెలియచేయండి.
1: అంటే పీఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశం ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్ కేసు సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రిలో వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్ తో సహా, మెడిసిన్ గానీ ఫుడ్ గానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
0: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
1: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్ గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా అంటే ఒకసారి వెళ్లి చూపించుకుని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వ వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్ లలో గనక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి, రూమ్ అకౌంట్

0: అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్, ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము. ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్ లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్స కానీ, మందులు కానీ, ఆహారం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు? అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు, అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్ లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో, ఇలాగ మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్ లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానెల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455 లేదా 1800-1165 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి, అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇది కూడా ఉండాలి. ఇంటి అడ్రస్సు, ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్లు, వృద్ధులు అందరూ కూడా ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ది పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా

0: హర్షిస్తూ ఉన్నారు.
1: అవును, వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్.
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకి ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో

0: ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం గాని, లేదంటే ప్రసూతి, లేదా నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంధ్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1190కి పైగా అన్ని రకాలుగా మిగతా అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త కె రాణి, అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఎంజీ రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వనమాలి రిలీక్స్ అనించగా హరిణి పడిన పాట శివపురం మూవీ నుంచి విన్నారు. హరివేలలో అడిగిన మొదటి ప్రశ్న, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోట సాయి ప్రీతం భవానీపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుజాత గారు. నారాయణ మూర్తి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరం కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. హిందూపూర్ నుండి రాజేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుండి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు, పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్,

అలాగే ఇక్కడ అల్జీమర్స్ వ్యాధి అంటే మనిషి తన ప్రపంచాన్ని మర్చిపోతారు, తన బంధుత్వాన్ని మర్చిపోతారు, మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలంటే నరకమే కదా. మరి ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రపంచంలో చాలానే ఉందంట, మరి మన దేశంలో అంతగా లేకపోలేదు. సో అయితే కొంచెం అయితే ఉంది, ఇంకా దాన్ని పెద్దదిగా కాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రివెన్షన్ అనేది తెలుసుకోవాలి కదా. సో మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు కూడా దీని గురించి అయితే చాలానే చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే లలిత మురళి భాను కామ్కూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుసుమాన్విత గారు శర్వాణి గారు అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ఏ నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు టైలర్ రమేష్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి మొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు. ఉదయం నుంచి చాలా మంచి విషయాలు అంటూ విన్నామంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. హరివిలిలో మరి ఇప్పుడు నేను అడుగుతున్న రెండో ప్రశ్న, పడయాణి. పడయాణి అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. మరి ఈ పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8 6 2 4 888 14 కి.

మా నిజంగా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు అంటే మామూలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మంచి మాటలు చెప్తూ ఉంటారు బాధపడేవారు, వింటూ ఉంటారు వినేవాళ్ళు. ఇంకా

0: పది గంటల 28 నిమిషాలు దాటి 29 నిమిషాలు కావస్తోంది. స్టూడియోస్ లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న ఏంటంటే పడయాణి ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దామా. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచరలి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు వనిత, త్రిష, నారాయణి, హాసిని మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు పోలవరం నుండి, రాణి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారి మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ నాయర్ అనంతపురం నుంచి, అవునా? ఓకే. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముదజా వాళ్ళు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మార్కాపురం నుంచి సిరిగిరి రామ్ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత గారు, మురళి భాను మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుండి మెసేజ్ చేస్తారు. కాదు, సాంగ్ అయితే వినిపించా కదా, నారి నారి నడు మురారి, అందులోనే ఉంది ఆన్సర్. అరవిల్లు కార్యక్రమంలో ఆలస్యంగా జాయిన్ అయ్యాము, మరి క్వశ్చన్ వినలేదు అంటూ మెసేజ్ చేశారు బండారు త్రిమూర్తుల గుప్తా గారు, పెద్దాపురం నుంచి. పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు పంపించారో మెసేజెస్ చదివి వినిపించేస్తున్నాను, అదన్నమాట సంగతి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు.

క్వశ్చన్లోనే ఆన్సర్ తెలిసిపోయింది. అదేలాగా ఓహో ఏదైనా సరే మనకు ఒక స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే కొంచెం ఫెమిలియర్గా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆ భాషకి చెందింది అని చెప్పేసి. సో అలాగా కనిపెట్టారంట. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. అవునా, ఓకే. శశిప్రియా రెడ్డి గారు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు, గుంటూరేనా, ఎస్ గుంటూరు నుండి మెసేజ్ చేశారు, తమిళనాడు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ ఇంకా పాకాల మండలం నుంచి మెసేజ్ చేశారు. ఎస్ దేవీనగర్ సత్యనారాయణపురం నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారా, ఓకే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం, అంటే కేరళం. సో కేరళం రాష్ట్రానికి సంబంధించిన నాట్యం అన్నమాట ఈ పడయాణి. ఈ పడయాణి నాట్యంలో పెద్ద పెద్ద వుడెన్ మాస్క్స్ను ధరించి డప్పుల లయకు తగ్గట్టుగా నాట్యం ఆడతారన్నమాట. మరి ఈ నాట్యాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కేరళం రాష్ట్రంలో. హరివిలులో ఇప్పుడు నేను అడగబోయే మూడో ప్రశ్న, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు పేరేంటి? సో కోల్, కేఓఎల్, కోల్, ఇది ఒక తిరుగుబాటు అనమాట. సో ఈ కోల్ తిరుగుబాటుకు ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేచ్చు 8662424 కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

10:46 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం.

పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి డైలర్ రమేష్ గారు ఇంకా వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. నందు గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఆకాశవాణి వల్ల చాలా విలువైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బండార్ త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ అడిగిన ప్రశ్న ఏంటంటే కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్ పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, రంగాచర్లు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ఎస్, బుద్ధు భగత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పద్దెనిమిది వందల 1831 ఇంకా 1832 ఈ మధ్య కాలంలో బుధు భగత్ గారు ఛోటా నాగపూర్ ప్లాట్యూ, ఇప్పుడు చెప్పాలంటే జార్ఖండ్ ఇంకా తర్వాత బీహార్, ఈ ప్రాంతంలో ఆయన బ్రిటిషర్స్కి ఎదురు వెళ్లి తమ భూములు అడవులు వాటిపైన వాళ్లకున్న హక్కుల్ని తెలుపుకోవడం కోసం ఈ కోల్ తిరుగుబాటును నిర్వహించారన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటు తర్వాత అడవుల్లో నివసించే వారు, ముఖ్యంగా భారతదేశంలో ఆ చోట నాగ్పూర్ ప్లాట్యూ పక్కన ఉండేవాళ్ళు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇలా తిరుగుబాటు అనేవి తర్వాత నుంచి మొదలవుతూ ఉన్నాయన్నమాట. సో కోల్ అప్రైజింగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా ముఖ్యమైన సన్నివేశం. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: 10:57 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య మనము నామ్ హారివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? మరి ఇంకా అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్టే, కానీ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఒక పథకం అయితే ఉందన్నమాట, ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఒక పథకంలోని ఇతివృత్తం. సో ఆ పథకం పేరు అడిగాను. మీరు పంపించిన నీటి సంరక్షణ సస్యరక్షణ ఎస్ అంతా కరెక్టే, థీమ్ అయితే కరెక్టే, కానీ పథకం పేరు కూడా కావాలన్నమాట ఆన్సర్లో. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు వనిత గారు నారాయణ హాసిని మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, పథకం పేరు కూడా చెప్తే బాగుండేది. అనంతపురం నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి ఎస్, అది దేనికోసం అంటే దానికోసమే, అది పంపించింది కరెక్టే, కానీ పథకం అయితే ఉంది, ఆ పథకానికి పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. మరి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది అంటే ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన PMKSY. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి. అండ్ అలాగే ఈ పథకాన్ని 2015లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి కూడా మొత్తం చూస్తే గనక భారతదేశంలో ఎక్కడైతే ఫెమైన్ ఏరియాస్ ఉంటాయో, అంటే కరువు బాధిత క్షేత్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, నీరు అక్కడ చాలా తక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని చాలా ఎక్కువగా అమలు చేశారనమాట. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫెమైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పుడు చాలా ఫలవృక్షాలు ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కనుక అవకాడో కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫారిన్ కల్టివేటెడ్ ఫ్రూట్స్, అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా మన దేశంలో ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారన్నమాట. అది ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనకి సంబంధించిన
1: అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం అంటారు.
2: ప్రజాసేవయే దేశసేవగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు స్థిరత్వంగా ఉండే పథకాలకు ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన, ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వినండి.
3: భారతదేశం విదేశీ పరిపాలన దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా స్వాతంత్రాలను పొంది 100 సంవత్సరాల ఒక గొప్ప స్థితి. భారత్ కి స్వాతంత్ర్యం లభించి 100 సంవత్సరాలలో దేశం సాధించబోతున్న ప్రగతి, సాధించాలనుకునే లక్ష్యాన్ని వ్యూహాత్మకంగా ఊహాత్మకంగా తమ శక్తిని జోడించి అన్ని రంగాలలో వ్యవస్థలలో ముందడుగు వేసే వినూత్న ప్రణాళిక, అత్యంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ముందుచూపు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. 100వ స్వాతంత్ర వార్షికోత్సవం నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో సాధించాలనేది ప్రభుత్వ దార్శనిక. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువత ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాక వికసిత భారత్ యొక్క చోదక శక్తులుగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సాధికారత మరియు స్థిరత్వము సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొనుట, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళిక సమర్థవంత పాలన, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ మార్పుకు కీలకం భారతదేశ యువత. వారు దేశ విషయాలలో చురుకైన భాగస్వామ్యం వహిస్తూ మార్పుకు ఏజెంట్లుగా మరియు గ్రహీతలుగా పరిగణించబడతారు. అందరి పౌరులకు సమ్మిళిత ఆర్థిక భాగస్వామ్యం ద్వారా భారతదేశమును అభివృద్ది చెందిన దేశంగా మార్చటం ఒక లక్ష్యం. కేవలం 2 దశాబ్దాలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించటం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించటం, జీవన సౌలభ్యము, వ్యాపార సౌలభ్యము రెండింటినీ పెంచడం ఈ వ్యూహం యొక్క లక్ష్యం. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం, 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆహార భద్రతా పథకాలు ఏర్పరచడం, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం అనే బహుమితీయ విధానం ద్వారా సాధించడం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్దదైన జన్ ధన్ యోజన బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం ద్వారా ఆర్థిక సాధికారత నిర్ధారించటం ద్వారా కోట్లాది మందికి సాధికారత కల్పించినది. ఆకాంక్షలు నెరవేర్చడం, బలహీన వర్గాల హక్కులను రక్షించటం, ప్రత్యేక సహాయ యంత్రాంగాల ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, 3 కోట్లకు పైగా గ్రామీణ పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సరసమైన గృహాలను అందించటం ద్వారా అభివృద్ది జీవన నాణ్యత పెంచుతుంది. రైతు సంక్షేమం ద్వారా వికసిత భారత దిశగా అడుగులు వేయడం, రైతు సంక్షేమంలో ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు మొదలైన పథకాల ద్వారా ఆర్థిక భద్రత మరియు పంట నష్ట ప్రమాదం నుండి రక్షణను నిర్ధారిస్తాయి. దీనివల్ల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా నీటి పారుదల సౌకర్యాల అభివృద్ది మరియు 100 కోట్ల నిధుల సౌకర్యంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్దికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వామిత్వ, పీఎం ప్రణామ్ పథకం మొదలైన వాటి ద్వారా సేంద్రీయ వ్యవసాయం మరియు స్థిరమైన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. సంపన్నమైన స్వావలంబన వ్యవసాయ రంగం యొక్క దార్శనికత పెంచుతుంది. అంతేకాక ఉమాంగ్ మరియు కిసాన్ రథ్ వంటి వేదికల ద్వారా పాలన మరియు సేవా బట్వాడాలో పరివర్తన చెందుతోంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 4.6 కోట్లకు పైగా ప్రజలు డిజిటల్ సాధికారత పొందారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకం గోబర్ ధన్ పథకం, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ అనగా పశు వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వ్యర్థాల నుంచి శక్తి పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది. నూతన బయోగ్యాస్ కేటాయింపుల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యాలు ప్రధానంగా పశువుల పేడ మరియు ఇతర సేంద్రీయ వ్యర్థాలను బయోగ్యాస్ మరియు కంపోస్టుగా మారుస్తుంది. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో వ్యర్థాల నిర్వహణ, బయో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు వాణిజ్యీకరణ ద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు పర్యావరణ రక్షణకు సహకరిస్తోంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా భారతదేశం రైతులకు సౌరశక్తి పరిష్కారాలతో సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ చొరవ ప్రపంచ పటంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి సౌరశక్తి కోసం గ్లోబల్ గ్రిడ్ను అభివృద్ది చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 17 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే, అధిక దిగుబడినిచ్చే పంట పథకాన్ని ప్రారంభించారు. రైతులకు సబ్సిడీ రుణాలను పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనలు మొదలుపెట్టారు. మహిళా సాధికారత దిశగా ప్రోత్సహించేలా అతి త్వరగా సాధించే దిశలో భారత ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే మహిళా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, వ్యాపార సాంకేతిక సాధికారత ద్వారా మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలలో 70% మహిళలు ప్రగతి సాధించారు. అంతేకాక రాష్ట్ర లోక్సభలలో 33% రిజర్వేషన్

ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటాలు, హామీలు ఇచ్చే నారీశక్తి, వందన్ అధినియం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ట్రిబుల్ తలాక్ ను నేరంగా పరిగణించటం వలన ముస్లిం మహిళలకు భద్రత పెరిగినది. ఆర్థిక చేరిక దిశగా చేసిన ప్రయత్నాలలో 28 కోట్లకు పైగా మహిళలు జన్ధన్ ఖాతాలు ప్రారంభించి లబ్ది పొందారు. ప్రధానమంత్రి ముద్రా యోజన స్టాండప్ ఇండియా లబ్దిదారులలో మహిళలు ఎక్కువనే చెప్పాలి. జల్ జీవన్ మిషన్, పీఎంఎంయువై, ప్రసూతి ప్రయోజనాలు మొదలైనవి మహిళా సాధికారత సంస్కృతిని ప్రోత్సహిస్తాయి. వికసిత్ భారత్ అభివృద్ది చెందే ప్రక్రియలో విద్యకు ప్రముఖ స్థానం కల్పించారు. ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలలకు మొదటి విడతగా దాదాపు 630 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 12 సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ గా ప్రకటించారు. నిష్ఠా టీచర్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, విద్యాంజలి, మెంటారింగ్ మరియు నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రాథమిక అక్షరాస్యత, అనుకూల పాఠ్యాంశాలు మరియు క్రెడిట్ ఆధారిత అభ్యాసాన్ని నొక్కి చెబుతున్నాయి. స్కిల్ ఇండియా మిషన్ మరియు పీఎం కౌశల్ వికాస్ యోజన లక్షలాది మంది నైపుణ్యాలను మెరుగుపరిచాయి మరియు సమర్థ ఉద్యోగ కేంద్రాల ఇండస్ట్రీ 4.0 కోసం శ్రామిక శక్తిని పరిశ్రమ 4.0 నైపుణ్యాల స్థాయిలో శ్రామికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఇండస్ట్రీ 4.0 మరియు వికసిత్ భారత్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఇది భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక దార్శనికతను సూచిస్తాయి. పరిశ్రమ 4.0 నాల్గవ పారిశ్రామిక విప్లవం. నాల్గవ పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకునే ముందు సమాజంలో ఏర్పడిన 3 పారిశ్రామిక విప్లవాల గురించి తెలుసుకుందాం. మొదటి పారిశ్రామిక విప్లవం మానవ సమాజంలో ప్రాథమిక పరిణామ దశగా పేర్కొనవచ్చు. 1762 సంవత్సరంలో బ్రిటన్లో ప్రారంభమైనది. వ్యవసాయాధారితమైన మానవ జీవితంలో యాంత్రీకరణ ప్రవేశించింది. వ్యవసాయానికి ఎద్దులు, నాగళ్లను ఉపయోగించే స్థానంలో యంత్రాలు, ట్రాక్టర్లను ప్రవేశింపబెట్టారు. గుర్రాల బగ్గీలపై వెళ్లే స్థితిలో స్టీమ్ ఇంజన్, ఇంజన్, బ్యాటరీ వాడుకలోకి వచ్చి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. 2వ పారిశ్రామిక విప్లవం 1870వ సంవత్సరంలో ప్రారంభమైనది. లోహాలుగా స్టీల్, ఇతర తేలికపాటి లోహాలు, కొన్ని రసాయనాల తయారీ, విద్యుత్ తయారీ ఖచ్చితంగా పారిశ్రామిక విప్లవంగా పేర్కొనే ఆధునికీకరణకు అవకాశం ఇచ్చినది. రేడియో తరంగాలు ఎన్నో రకాలుగా వస్తు తయారీలకు, ఇన్నోవేషన్కు తోడ్పడినాయి. ప్రజలకు కమ్యూనికేషన్ సాధనాలు పరిచయం అయినాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో 3వ పారిశ్రామిక విప్లవ దశ వచ్చినదని చెప్పవచ్చు. బయోటెక్నాలజీ రంగం, కంప్యూటర్ల ప్రవేశం, రోబో తయారీ, డిజిటల్ ప్రక్రియను, ఆటోమేషన్ను ఒక్కసారిగా ఎక్కువ చేశాయి. డిజిటల్ టెలికమ్యూనికేషన్ సుమారుగా అన్ని రంగాలలోకి ప్రవేశించినది. 21వ శతాబ్ద ప్రక్రియగా 4వ పారిశ్రామిక విప్లవం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా తయారీ యొక్క డిజిటల్ పరివర్తనను సూచిస్తుంది. సమగ్ర వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధి చెందిన దేశంగా మారటం భారతదేశం యొక్క లక్ష్యం. వికసిత్ భారత్ లక్ష్య దిశగా తయారీ రంగంలో వికసిత్ భారత్ సాధించడానికి పరిశ్రమ 4.0 కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతుంది. ఆవిష్కరణ మరియు స్వావలంబనపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. డిజిటల్ పరివర్తన సవాళ్లను పరిష్కరించడం, ప్రపంచ పోటీతత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం, ఎంఎస్ఎంఈల పాత్రను అధికం చేయడం, ప్రపంచ విలువల గొలుసులో ప్రతి విషయంలో అధునాతన తయారీ పద్ధతులు స్వీకరించి మద్దతు ఇవ్వడం, ఆర్థిక, కార్పొరేట్, నాణ్యత, సంక్షోభ నిర్వహణ మొదలైన ప్రతి రంగం ప్రాథమికంగా సాంకేతిక గణన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగం పరిశ్రమ 4.0లో భారతదేశ విజయానికి మూలస్తంభం. భారత్ తన స్వంత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తుందని గౌరవ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు శాస్త్రీయ స్వభావాన్ని ప్రోత్సహిస్తుండగా మరెన్నో నూతనంగా ప్రారంభమవుతున్నాయి. క్రీడలలో ప్రావీణ్యత పొందే విధంగా

మణిపూర్లో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. జాంబీబార్, అబుదాబీలలో ఐఐటి క్యాంపస్ల ఏర్పాటుతో ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణ పురోగతిలో ఉంది. దీనికి ఫండ్ ఆఫ్ ఫండ్ మరియు స్టార్టప్ ఇండియా ఫండ్ స్కీమ్

0: విధంగా ఎన్నో అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాలు మార్గదర్శకాలుగా ఏర్పరచారు. భారత్ను పూర్తిగా అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ దార్శనికత. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువతను ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ది చెందేలా చేస్తే దేశం అభివృద్ది చెందుతుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త డాక్టర్ గోడవల్లి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయటం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేసేందుకు ఈరోజు మనతో ప్రత్యేక అతిథి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి మనతో ఉన్నారు. ఈ అంశంపై వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 గురించి చర్చించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ప్రస్తుతం

0: విజయ వీరయ్య.
1: అదిరిపోనాది పార్టీ.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమునాం సినిమా కబుర్లలో మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గారి వెండి తెరపరిచయం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సినిమా అభిమానులందరికీ ఇక ఆ సమయం రానే వచ్చేసింది అని చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మన నందమూరి మోక్షజ్ఞ గారిని డైరెక్టర్ వశిష్ఠ గారి డైరెక్షన్ లో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ స్టోరీ లైన్ తో మనం ముందుకు తీసుకురాబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది భయ్యా. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మన నటసింహమైన బాలయ్య బాబు గారు కూడా చెయ్యబోతున్నారట. ఏది ఏమైనా గాని భయ్యా, ఈ కాంబో ఉంది చూసావా, ఈ కాంబోలో దానికి తోడు మన బాలయ్య బాబు గారు కూడా కనిపిస్తున్నారటే. సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. ఏదేమైనా భయ్య, తొందరగా షూటింగ్ చేసి తొందరగా సినిమాను మా కోసం వెండి తెరమే చూపించండి భయ్యా. చాలా వెయిటింగ్ లో ఉన్నాం అందరం, ఎప్పుడెప్పుడు చూద్దామని. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీరు మీకోసం డాకు మహారాజ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఒక సినిమా న్యూస్ గురించి అయితే కనుక బాగా చక్కర్లు కొట్టేస్తుంది భయ్య మన సినిమా వర్గాలలో. అదేంటి అంటే మన హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీనివైట్ల గారి కాంబోలో రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్. మరి ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ని కనుక ఒక భారీ రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నారట సినిమా టీం అంతా. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్లోని ఒక కామెడీ టైమింగ్ యాంగిల్ని ఈ సినిమా ద్వారా కొత్తగా మనకు చూపించబోతున్నారట డైరెక్టర్ శ్రీనివైట్ల గారు. ఆల్రెడీ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక చాలా హిలేరియస్గా వచ్చినాయట. ఇక దానికి తోడు స్క్రిప్ట్ అయితే కనుక అద్దిరిపోయే రేంజ్లో కుదిరిందట ఈ కాంబినేషన్కి. మరి ఈ సినిమా గనక మంచి డైరెక్టర్ శ్రీనివైట్ల గారి కామెడీ టైమింగ్కి మన శర్వానంద భయ్య హ్యాండ్సమ్నెస్కి రెండు సెట్ అయితే ఉంటుంది భయ్య. ఒక మంచి ఘన విజయం సాధించడం అయితే ఏమాత్రం అస్సలు తగ్గేదే లేదని చెప్పచ్చు. చూద్దాం మరి తొందరగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసి మనం కూడా చూసి రిజల్ట్ చెప్పేద్దాం అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. మరి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లో మనం చూసినది కాకుండా సినిమాలో ఒక అసలైన ట్విస్ట్ ని దాచిపెట్టారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి అదేంటి భయ్యా, సినిమా చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది కదా అనిపిస్తుంది కదా, కానీ అంతకు మించిన ట్విస్ట్ ఏదో మనకి ఇవ్వబోతున్నారని మూవీ టీం వాళ్ళు అట్లాగే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఒక బాగా చర్చ చేస్తున్నారట. మరి ఆ ట్విస్ట్ ఏంటో కానీ భయ్యా బయటికి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు భయ్యా. ఇక సినిమా చూసిన తర్వాత సినిమాలో థియేటర్ అందరూ ఖచ్చితంగా ఈ సినిమా ట్విస్ట్ కి ఖచ్చితంగా బాగా మెచ్చుకొని మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా ఆడియన్స్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన కూడా అట్లాంటిది కదా భయ్యా. సినిమాలో ఎన్ని ట్విస్టులుంటే అంత బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు త్రివిక్రమ్ గారి మార్క్ టైమింగ్ తో ఉండేటువంటి ట్విస్ట్లు అంటే మామూలుగా ఉంటాయా, అదిరిపోక తప్పదు కదా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్ల

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఏ సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరి ఈనాటి సినిమా కబుర్లకు నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనోనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట ప్రభుత్వ వైపు గురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో ముఖ్య అతిథి హాజరై కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు పొందిన తర్వాత 10 ఏళ్లకు ఒకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఐరిస్ వేలిముద్రలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వివరాల అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 29 వరకు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నందినాటక బహుమతులు 2025, కందుకూరి పురస్కారాలు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ ఎండీ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో శ్రీనెక్స్ 26 పేరుతో విశాఖలో ఇరుదేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 ప్రారంభమైన విన్యాసాలు ఈ రోజుతో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీ చేసే సర్వదర్శన టోకెన్లను మరో 4 రోజుల పాటు నిలిపిపోయనున్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు నిలిపివేస్తున్నట్టు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో 4 రోజులు పొడిగించి 24వ తేదీ వరకు టోకెన్లు జారీ ఉండదని అధికారులు వెల్లడించారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పథకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మాని, హిమాన్షు థిల్లాన్ త్రయం త్రుటిలో స్వర్ణాన్ని చేదార్చుకుంది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాంక్ష్, హిమాన్సు వ్యక్తిగత ఈవెంట్లలో ఫైనల్కు అర్హత సాధించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్
7: చేసు. దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Minister of State for Health and Family Welfare Anupriya Patel today said India's journey in pharmacovigilance has been a remarkable example of self-reliance over the years. She said this while releasing the 7th edition of National Formulary of India in New Delhi. The minister said currently more than 1,100 adverse drug reaction monitoring centres are operational in the country, and the government aims to increase this number up to the primary health facility level. She informed that the country now provides pharmacovigilance data to the WHO patient safety database. The minister further highlighted that India has risen from the 123rd rank in 2014 to 8th rank in providing this data to the WHO. President Draupadi Murmu will be on a 3-day visit to Gujarat beginning today. She will preside over the presentation ceremony of the 72nd National Film Awards at Ekta Nagar, Kevadia tomorrow. On Wednesday, the President will grace the 75th annual convocation ceremony of the Maharaja Sayaji Rao University of Baroda at Vadodara. She will also launch Brahma Kumari's campaign, Spiritual Awakening for World Renewal, and inaugurate the Global Spiritual Palace Retreat Centre at Vadodara. The President will virtually launch the campaign Youth for Viksit Bharat, Awakening Inner Strength for Nation Building of Brahma Kumari's Nadiad on the occasion. Union Minister of Agriculture and Farmers Welfare Shivraj Singh Chauhan will flag off the fourth phase of the Nasha Mukt Punjab Yatra from Talwandi Sabo in Bathinda today. He will be accompanied by Haryana Chief Minister Naib Singh Saini. The Yatra is focusing on three major challenges presently confronting Punjab. These are growing drug menace, deteriorating law and order, and corruption at every level of governance. External Affairs Minister Dr. S. Jaishankar will lead the Indian delegation for the high-level week at the 81st session of the United Nations General Assembly, UNGA, in New York in the USA. The External Affairs Minister is scheduled to address the high-level session of the 81st UNGA on the 26th of this month. During the visit, Dr. Jaishankar will also attend various multilateral and bilateral meetings. Dr. Jaishankar's visit to New

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోయే విషయం భయ్యా కాస్త కొత్తగా అనిపించవచ్చు, ఫన్నీగా కూడా అనిపించవచ్చు. అందుకే మ్యాటర్ ఏంటంటే, కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి భయ్యా, ఇవి ఎక్కువగా తింటే చనిపోతాయి. ఇంకొన్ని జంతువులు ఉంటాయి, ఇవి ఎక్కువగా తినకపోతే చనిపోతాయి. అదేంటో ప్రకృతి ధర్మమో? ఇంతకీ అలా ఎక్కువగా తినకపోతే చనిపోయే జీవి ఏదంటారా? చెప్తా. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది కుందేలు. అవునండి, ఇవి చూడ్డానికి వేలే క్యూట్ క్యూట్గా ఉంటాయి, కానీ ఇవి గనక పొరపాటున తినడం మానేసాయి అనుకోండి, పసక్ కనిపెత్తమాట. అంటే దెబ్బకు వీటి ప్రాణానికే ముప్పు. ఎందుకు అంటే, ఈ కుందేలకి పళ్ళు ఉంటాయి చూసారు, ఎదురు పళ్ళు, వాటి జీవితకాలం అంతా అవి పెరుగుతూనే ఉంటాయట. మరి అవి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఏం లేదు, ఎవరం ఏం చేయలేం. అందుకే నువ్వేం చేస్తూ ఉంటాయంటే, ఎప్పుడూ ఏదో ఒక దాన్ని కొరుకుతూ తింటూనే ఉంటాయి. వాటిని నమురుతూ ఉండటం వల్ల ఆ పళ్ళు కాస్త అలా అరిగిపోతూ ఉంటాయంట. అలా ఏదోటి తింటూ వాటి ప్రాణాలను అలా కాపాడుకుంటున్నాయట. అది విషయం. అదే గనక తిన్న మానేసి అనుకోండి, వాటి పళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి, దెబ్బకి వాటి ప్రాణాలు హరి హరి అనిపిస్తాయి అన్నమాట. అది సంగతి, అదండి మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ హనుమాన్ నుంచి. స్టేట్ యూ.

వెల్మడి ఫ్రెండ్స్, మీరు తార్చి ఉంచేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో మన భారతదేశంలో అలాగే చాలా చోట్ల ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని అంటూ ఉంటారు. సో మరి ప్రేమ పావురాలను చూస్తూ ఉంటే చాలా మంది లవ్ బర్డ్స్ అని చక్కగా పిలుస్తూ ఉంటారు ప్రేమికులని. కానీ ఇది మన వరకేనండో. ఈ చైనీయులు ఉన్నారు చూసారా, వారిది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మాండరిన్ డక్స్ అని ఒక ప్రేమ జాతుల పక్షులున్నాయన్నమాట. ఈ మాండరిన్ డక్స్ అంటే బాతులండి. ఈ బాతులు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా వీటిని ప్రేమ పక్షులు అనడంలో ఏమాత్రం సందేహం కలగదంటండి, అంత అందంగా ఉంటాయి. అందుకే చైనీయులు వారి వివాహ కార్యక్రమాల్లోనూ అట్లాగే ఏదైనా ప్రేమకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా వీటి చిహ్నాలు ఉన్నటువంటి చిత్రాలని లేదా వీటి బొమ్మలని ప్రేమ కానుకగా ఇస్తూ ఉంటారట. అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. మనకి ప్రేమ పావురాలంటాం వారు మాండరిన్ డక్స్ అంటారు, అదనమాట సంగతి. మరి మీరు కూడా మీ ప్రేమకు చిహ్నంగా ఏమిచ్చుంటారు కానుక? మనకి తీసుకోవడం తప్పవడం తెలియదు భయ్యా అంటారా? తప్పే లేదు, మనకి ఇవ్వడము లేదు తీసుకోవడం లేదంటారా? ఇక అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేస్తాం, అదనమాట సంగతి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్య సమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
2: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
1: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిక్యూమ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడితే ఒక రెండే రెండు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుంది భయ్యా, ఆహా అనిపించాల్సిందే కదా. ఏముంటుంది భయ్యా టేస్ట్? ఈ మిరపకాయ బజ్జీల రుచి మన భారతీయులకు మాత్రమే కాదండోయ్, ఖండ ఖండాలను దాటి విస్తరించింది. అది ఎక్కడా ఏంటి అంటే చెప్తాను భయ్యా, మనకన్నా మెక్సికన్లు ఈ మిరపకాయ బజ్జీలను బాగా ఆస్వాదిస్తున్నారంట భయ్యా. ఓ రకంగా చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి మిరపకాయ బజ్జీల గురించి వాళ్లకు ఫుడ్ ఫెస్టివల్నే నిర్వహిస్తారట. మంచి ఆహార ప్రియులు కదా. ఇక అంతేకాదండోయ్, వీళ్ళు ఈ మిరపకాయలతో రకరకాల కూరలను కూడా ప్రిపేర్ చేస్తారట ఈ ఫెస్టివల్ కోసం. అంటారులే అండి, తినడానికి కాదేది అనర్హం అన్నట్టు వారు కూడా మంచి రుచిని ఆస్వాదిస్తున్నారు ఈ మిరపకాయల ద్వారా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఈ మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక ఈనాటి మీకు తెలుసాకి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం దీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కుప్పం నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం కొత్తపేటలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన నిర్మాణాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండోల ఫ్లెట్లలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగరవాటికను ఆయన ఈరోజు ప్రారంభించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచంలోని 123 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739 ర్యాంకు, విశాఖపట్నం 755 ర్యాంకు, నెల్లూరు 893 ర్యాంకు, విజయవాడ 932 ర్యాంకులు పొందాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట పండుగల నిర్వహించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ 164 జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు పండిస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన అనంతపురం జిల్లా గార్లజిన్న మండలంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ఒక భాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పంటను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి పరిశీలించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమాలు, నకిలీ ధృవపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు ఆందోళన చేపట్టింది. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు, మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:05 అంటే 1:05 PM అయిపోయిందన్నమాట. సో మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాల గురించి, బ్యూటీ టిప్స్ గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే కదా ఈనాటి స్పెషల్ ధీరా. మరి ఈ రోజైతే మనం మహిళలకు సంబంధించి వారి అందానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి, చిన్న చిన్న బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది మహిళలు కాస్త ఎండలోకి వెళ్లి వస్తే వారి ముఖం ఊరికినే ట్యాన్ గా మారిపోతూ ఉంటుంది. అరే ఏంటో ఇంత కాంతివంతమైన మొహం మీద ఈ నల్లని వలయాల్లా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వారు ఏం చేయాలంటే, కొంచెం తేనె నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ఆ స్కిన్ మళ్లీ కాంతివంతంగా మరి మంచి స్కిన్ టెక్చర్ కూడా బాగుంటుందట. సో ఇది కాస్త మనకి ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి పరికరాలు కదా, కొంచెం బాగా ఉపయోగపడుతుందేమో, ట్రై చేయండి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మరి మీకోసం తొలి ప్రేమ మూవీ నుంచి మంచి సుభైట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా ధీర కార్యక్రమంలో ఇంకొంతమంది మహిళలకి ఫేస్ మీద కాస్త బ్లాక్ మార్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ రోజుల నుంచి ట్యాన్ ఉండిపోతూ ఉంటే అవి బ్లాక్ మార్క్స్ లా తయారైపోతాయి. సో అలా ఉన్నవారు దానికి ఏం చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేవి తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ దీని మీద మంచి స్ట్రాంగ్ ఎఫెక్ట్ గా పనిచేయాలంటే ఒక మంచి చిట్కా ఉంది భయ్యా. అదేంటంటే ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అదే అండి మన నారింజ రసం. ఆ నారింజ రసంలో కాస్త చిటికడంత పసుపు కలిపి కొంచెం ఫేస్ మీద కొంచెం బాగా అప్లై చేస్తే దీనికి వీలైతే గనక కొద్దిగా పసుపుతో పాటు పెరుగును కూడా కలిపితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందంట. సో ఆ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేస్తే స్కిన్ టెక్చర్ బాగా మృదువుగా మారి ఆ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుముఖం పడతాయంట. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చాలా సాధారణమైనటువంటి రోజు ఉపయోగించే పదార్థాలే కదా. సో ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే అవకాశం కూడా బాగుంటుందట. మరి ట్రై చేయండి, మనకు అవకాశం ఉంది కదా, ట్రై చేస్తే తప్పే ఉందబ్బా. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ సంగతి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.
0: పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2 రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు

0: మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునకత్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు కాలువలు నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ రాసిన నాటకాలు కవితలు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
1: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్లీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుతున్నాము. ఆయన కవితల ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికీ కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2 లక్షలకు చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2 టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: భారత్ స్టార్టప్ ఇకో సిస్టమ్ దిఖాయి. భారత్ ఆజ్ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై. ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై.
0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
0: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం

వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర మహిళల కార్యక్రమంలో కొంతమందికి ఏదైనా పని చేస్తూ ఉంటే బాగా చెమటలు పడుతూ ఉంటాయి, అది సహజం. కానీ ఇంకొంతమందికి ఆ చెమటలు తల నుంచి ధారాళంగా కారిపోతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు బాగా తల దురద పుట్టేసి చాలా చికాకుని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఎన్ని కాదు. అటువంటి వారు కాస్త జుట్టు కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దీనికి ఒక చిన్న పరిష్కారం కాదు కానీ చిట్కా ఉంది. అదేంటి అంటే, కొంచెం అలోవెరా పేస్ట్ తీసుకొని దానిలో కొన్ని చుక్కల వేపనును కలిపి కుదుళ్లకు పట్టిస్తే కుదుళ్లు బాగా గట్టిపడి జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇచ్చింగ్ సమస్య నుంచి కూడా కాస్త త్వరగా బయటపడచ్చట. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడే చిట్కాలా ఉంది, ట్రై చేస్తే పోయేదేముంది అదన్న మన సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సెపరేట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమ్మా కోపమా?
1: లేదు, చాలా సంతోషం.
0: లేట్ అయ్యిందనా?
1: అచ్చి, నాతో మాట్లాడుకు.
0: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటిట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర కార్యక్రమంలో కొంతమందికి జుట్టు పాపం చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆ జుట్టు కాస్త అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎన్ని క్రీములు రాసినా ఏమీ చేసినా కానీ డబ్బులు పోతూ ఉంటాయి, అలాగే అది సరిగ్గా పనిచేయదు. సో అటువంటప్పుడు అలా ఉన్నవాళ్ళు కాస్త డ్రైగా బాగా జుట్టు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్ ఉంటాయి కదండీ,

ఎగ్ వైట్లో కాస్తంత ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా చక్కగా కలకల కలకలాడుతూ కనబడుతుందంట. అంటే జుట్టు కూడా మెరుస్తుంది. సో ఇది చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ కదా. ట్రై చేస్తే ఎన్నో డబ్బులు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతుంది, ముందు జుట్టు బాగుంటుంది. అదన్నమాట సంగతి. మరి ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం 180 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి నేనైతే ఈనాటి ధీరాకి బై బై చెప్పేస్తున్నాను. మనమంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైనది. మరి మన మిత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు సందడి కోసం ఎదురు చూస్తూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మరి ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే కనుక 0866243814 ఈ నెంబర్ కి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి పంపించేసేయండి 0866243814 కి. అదనమాట సంగతి, చిన్న గమనిక, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం పంపించాలి కానీ ఇంటర్నెట్ ఉపయోగించి పక్క వాళ్ళ దగ్గర నుంచి కాకుండా. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాలాంటి బిడ్డలు ఎవరిది? ప్రశ్న మరొకసారి, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాలాంటి బిడ్డలు ఎవరిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిట్టలు, ఎవరది అని. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ సుమని పి ఈడెన అంటూ, సారీ పెడల నుంచా, ఓకే. వీరు చెప్తున్న సమాధానం అయితే కనుక రాంగ్ ఆన్సర్ సుమని ఫ్రమ్ పెడల నుంచి, బట్ కాస్త 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి సాలి కాలిని అంటూ పంపించేశారు. కాదండి, బట్ మీరు పంపించింది కూడా 50% కన్సిడర్ చేయొచ్చు, కానీ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. ఈయన పంపించిన సమాధానం కూడా కరెక్ట్ కాదండి, 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దుమ్మాయిగూడెం నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే. మధుసూదన్ రెడ్డి పేపిన పాళ్యం నుంచి కందిరిగ గూడు అంటూ, కాదు గురువు గారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ, సారీ బ్రో రాంగ్ ఆన్సర్. మూసపట్టి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాన్ కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ విజయలక్ష్మి రామాపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు.

సో ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ బెటర్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మానస రచన అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రమ్ తిరుపతి నుంచి 50% మాత్రం కన్సిడర్ చేయొచ్చు, సరైన సమాధానం కాదది. నెక్స్ట్ అనువర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుమ్ అస్సలాం అండి. మీ ప్రశ్నకు మా సమాధానం దొరకడం చాలా కష్టంగా ఉందండి అంటూ పంపించేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్ తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ బాయ్ అంటున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తో గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. తరువాతి రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు కుక్క అనుకున్నాను సార్ అంటూ. కుక్క హౌ భయ్యా, మన ప్రశ్నకి దానికి సంబంధం ఏమాత్రం లేదు భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు కండె నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు. ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఓకే రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు రాంగ్ ఆన్సర్. తదుపరి పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే సమాధానాలండి. రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ టపటపా మళ్ళీ పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒక్కసారి మాత్రమే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కొల్లిపర నుంచి మౌలాలి రాంగ్ ఆన్సర్. హాయ్ మునమ్మ అంటూ పంపించేశారు పెద్ద పర్య నుంచి రాంగ్ ఆన్సర్తో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించేశారు డి గోవర్ధన్ రావు అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మా భాష వాకాడు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ పంపించేశారు చెరుకుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు పెద్ద మస్తానరావు చిన్నమస్తానరావు గారు. మన ప్రశ్నకు సమాధానం అయితే లేదు. నెక్స్ట్ ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్తో. హాయ్ నా పేరు తులసి మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి అని పంపించారు రైట్ ఆన్సర్తో. అదనమాట సంగతి. మరింతకి ఏంటో ఆ రైట్ ఆన్సర్ అంటే మొక్కజొన్న. అవునండి, మీరు విన్నది రైటే, మొక్కజొన్న కండి. పైన దానిపైన లేయర్ లేయర్లుగా ఉంటూ ఉంటాయన్నమాట, చింకిరి చింకిరి లాంటి బట్టలు, కానీ లోపల రత్నాల్లాంటి బిడ్డల్లాంటి గింజలు ఉంటాయి. అదనమాట సంగతి. సో మా ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టు అనుకుంటా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ మళ్ళీ పంపించేశారు. అరే రే రే, ఆల్రెడీ అయిపోయింది కదా భయ్యా. నా ఆన్సర్ కాకరకాయ అంటే పంపించేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్ భయ్యా అది కూడా, అది విషయం. మరిక తదుపరి ప్రశ్న ఏమిటి అంటే సంవత్సరంలో ఏంటి ఇయర్లో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఎందుకంటే మనకి చాలా ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని అడుగుతున్నాను అనమాట. సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఈలోపు ఆలోచిస్తూ మీ ఆన్సర్ పంపించేసండి 0866244314కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని, 2.5 కోట్ల రూపాయలతో కుప్పం మార్కెట్ యార్డును అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్కే పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్టంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. పింఛన్ల దరఖాస్తుకు మధ్యవర్తులు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు నగదు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు 10%, పీజీలకు 5%, సూపర్ స్పెషాలిటీకి 3.5% ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుండి 28,497 రూపాయల స్టైఫండ్ పెంచారు. విజయవాడ నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీచర్లపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. అమరగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు 115 మందికి మంజూరైన 80,42,149 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సౌకర్యాలు సరిపోవడం లేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథాన్ని ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా స్పోర్ట్స్ 75 పేరుతో టీమిండియా జపాన్తో ఏకైక టీ20 మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్ సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా రేపు జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్.

0: 30.9. Earlier, India had also won the silver medal in the men's 10-meter air rifle team event. The Indian trio of Himanshu Dhillo, Parth Mane and Rudraksh Patil finished second with a total score of 1890.91. In mixed martial arts, Suchika Tharyal bagged a bronze medal. And with that, we end this news bulletin.
1: ఇంతకీ ఇంతమంది కలిపి పంపించిన రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి, కన్ఫ్యూజన్ వద్దు భయ్యా, నేను చెప్పేస్తా రైట్ ఆన్సర్ ఏంటి అనేది. సంవత్సరంలో తక్కువ రోజులు ఏ నెలలో ఉంటాయి భయ్యా? అందరికీ తెలిసిందే, ఫిబ్రవరి నెల. కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలా మంది సహజంగానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు, రోజులు తక్కువ కాబట్టి. అది రైట్ ఆన్సర్. మిగతా ఏం పంపించినా గానీ అది మన పర్సనల్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అదనమాట సంగతి. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ కిందకి ఎంత రమ్మన్నా మాత్రం రాదు, ఏమిటది ప్రశ్న? మరొకసారి, ఇది నిరంతరం పైకి వెళుతుందే గాని కిందకి ఏమాత్రం ఎంత రమ్మన్నా రాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ ఎంతరమ్మన్నా కిందకి మాత్రం రాదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, భాస్కర్ టైలర్స్ చెరుకువాళ్ళ నుంచి రైట్ ఆన్సర్.

నెక్స్ట్. పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. పొగ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ. ఆకాశంలో చుక్కలు, ఆకాశంలో చుక్కలు పై పైకి వెళ్తూనే ఉంటాయా అండి? నేను ఇంకా పైన ఉంటాయి అనుకున్నానే. నెక్స్ట్. సారీ అండి అన్వర్ గారు, నా ఆన్సర్ ఇది రైటేనా అంటున్నారు. ఇందాక ఆన్సర్ రైటే కదండి. నెక్స్ట్. మంగళగిరి నుంచి యశోద టైం అంటూ, టైం కిందకి పైకి వస్తూనే ఉంటుంది కదండి, అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదంటారా? ఏమోండి లాజిక్ అర్థం కాలేదు కానీ ఇదైతే రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు జవాబు పొగ అంటూ, పొగ కాదండి. తిరుపతి నుంచి డామినేడు నుండి భాస్కర్ రావు గారు ఆన్సర్ తెలియదు మీరే చెప్పండి అంటూ, చెప్తానండి తప్పకుండా. నెక్స్ట్. మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుండి ధర అంటూ, ధరలు ఓకే. నెక్స్ట్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, పొగ అంటూ కాదుగా. నెక్స్ట్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పొగ అనుకుంటున్న అన్వర్ భాయ్ అంటూ కాదుగా. నెక్స్ట్. సుమని ఫ్రమ్ పెడల నుంచి పొగ అంటూ కాదుగా. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి పొగ అంటూ కాదుగా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కనకారాం ఫ్రమ్ పెడల నుంచి పొగ ఆర్ హైడ్రోజన్ బెలూన్ అంటూ థర్డ్ ఆప్షన్ పంపించేసారు చూసారా, అది రైట్ ఆన్సర్ అండి, ముందు రెండు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు అన్నమయ్య డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పేపినపాలయం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. రామాపురం నుంచి గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. హాయ్ అన్వా సార్, గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్ అని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. పేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తదుపరి సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఇందాక పంపించారు కదండి, ఇప్పుడు కూడా రాంగ్ ఆన్సరే. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ మళ్ళీ పంపించేశారు. నెక్స్ట్. కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి బెలూన్ అంటూ, కాదు భయ్యా బెలూన్లో కూడా గాలిపోతే కిందకి రావాల్సిందే కదా. నెక్స్ట్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. తప్పదండి, మనందరం దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకొకరు ఎవరు పంపించారు మహానుభావులు రాకెట్ అంటూ, అద్భుతం మహానుభావులు. నెక్స్ట్. మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి పద్మరాణి అక్షర రైట్ ఆన్సర్. ఇంతకీ అదే రైట్ ఆన్సర్ ఏంటంటే వయసు అండి, ఏజ్. అవునండి, దీని ఎంత కిందకి లాగినా మాత్రం ఏమాత్రం కిందకి రాదు, అది పై పైకి వెళ్తానే అంటేనే ఉంటుంది. దాన్ని మనం ఆపగలమా? దాంతోపాటు ముందుకు సాగడమే అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, ఎంత తగిలితే పెరుగుతుంది, నీడ తగిలి

అయితే కరిగిపోతుంది ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడొస్తున్న ఈ పాటను వింటూ కూల్ గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చెయ్యేస్తే
1: ఆహా,
0: చిరు చెయ్యేస్తే,
1: ఓహో,
0: చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోదు, చిరు చెయ్యేస్తే.

0: మామా, గదిలోకెళ్లి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా?
2: ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చెరు చెయ్యేస్తే

0: మామా, 9 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది?
1: ఏం జరిగిందా? ఒకటే సౌండ్. చిరు చెయ్యేస్తే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున సందడే సందడిలో

ముందే అక్కడ ఒక ప్రశ్న అడిగారు కదా, గుర్తున్నదా? ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరక్కడి నుంచి పంపించేశారు అంటే, భాస్కర్ ఫ్రమ్ పెట్రో నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజాస్ రిషన్కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి, రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. పేరున జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శేఖర్పూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు నుంచి షాడో ది నీడ అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతీనగర్ నుంచి ఐస్ బటర్ అంటూ. తప్పులేదండి, ఇవన్నీ బాగుంటాయి తిన్నానికి, కాకపోతే మన ప్రశ్నకు సమాధానం అయితే కూడా ఇంకా బాగుండేది, కానీ కాదుగా. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ మయూర్ నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంజల్ డిస్టిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పెనిపాలయం నుంచి, రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల రుత్వికా శ్రీ, రైట్ ఆన్సర్. తిరుపతి దామిరెడ్డి నుండి భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. సమాధానం థర్మామీటర్లో పాదరసం, నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి, రైట్ ఆన్సర్. నల్లమ్మ పెనిపాలయం నుంచి, రైట్ ఆన్సర్. సైకం పోతురాజు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ చెప్పేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ కో ఫ్యామిలీ. ఇంతమంది కష్టపడి రైట్ ఆన్సర్ పంపించేశారే, క్వశ్చన్ అడిగేవారు మేడమా సారా అన్నది కూడా కాస్త వింటే బాగుండేదేమోనండి, అదనమాట సంగతి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, భయ్యా ఈ ఆన్సర్ కరెక్టో కాదో నేనైతే పెడుతున్నాను అంటున్నారు. కరెక్టే భయ్యా, పెట్టడండి, తప్పేం లేదు, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేర్బోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పెట్టారు భయ్యా, ఇందులో ఒకటైనా రైట్ ఆన్సర్ ఉందా భయ్యా? ఆ ఉందిలేండి, మనసు అన్నారు, నీడన్నారు, మూడోది మాత్రం రైట్ ఆన్సర్ పెట్టారు భయ్యా, వెరీ గుడ్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. సమాధానం దాహం, నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్. కాదండి, మీరు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. తదుపరి అదనమాట సంగతి. జమలయ్య బెంగళూరు నుంచి జవాబు నిప్పు అంటూ, మీ సమాధానంలో ఫైర్ ఉంది కానీ భయ్యా, అదైతే రాంగ్ ఆన్సర్ భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే వచ్చేది ఏంటిది భయ్యా? చెమట. నీళ్ళలోకి వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి అది రాదు, అదనమాట సంగతి. ఎండ తగిలితే పెరుగుతుంది చెమట, నీడ తగిలితే కరిగిపోతుంది చెమట, అదనమాట సంగతి. ఇది రైట్ ఆన్సర్. మరిక తదుపరి మరొక ప్రశ్న, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడయ ఫ్రెండ్స్ మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నీటిలో నడుస్తుంది గాని తడవని తడవదు ఏమిటది అని. మరి దీనికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్రి నుంచి ఇందాకడానికి రైట్ ఆన్సర్. సత్యనారాయణ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి శిరీష అనుకో ఫ్యామిలీ ప్లాస్టిక్ కవర్ అంటూ. ఏం సమాధానాలు భయ్యా, హౌ అసలు ఎట్లా భయ్యా ఎట్లాగా. నెక్స్ట్ మార్కాపురం నుంచి శివాజీ నగర్ ఉన్న టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన జలాంతర్గామి అంటూ పంపించేశారు. ఇప్పుడే టైం చేశారా? ఏమో భయ్యా, రాంగ్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ తదుపరి నేమ్ ఎంఏ బాషా అందనమాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన ఫ్రం కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతీనగర్ అనంతపురం.

0: రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకిరాజు గారు రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అన్నవర్ భాయ్, మరి మీ ప్రశ్నకు మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం నుంచి, మీరు సమాధానం చెప్పి ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్యా అంటూ కిరింగ్ సూపర్ అంట. అద్భుతం భయ్యా, మీరు పంపించిన దానికైతే సమాధానం రైట్ ఆన్సర్ భయో. నెక్స్ట్ మీరు అనుకుంటారు రైటే భయ్యా. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దస్కర సంధ్య ఫ్రమ్ పొద్దురూరు కడప జిల్లా నుంచి చేప. ఆహా, ఏం పంపించారండి, దీనితో పాటు ఇంకోటి పంపించారు చూసారు, దీనికి సైమెంటేనియస్ గా అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్దవారిగూడెం విలేజ్ నుంచి మై నేమ్ ఇస్ కుమారి లక్ష్మి అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన రెడ్డి పాపినేయపాలెం నుంచి రైట్ ఆన్సర్. గన్నవరం ఇంటి పేరు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెట నుంచి రైట్ ఆన్సర్. కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించేశారు ఫిష్ అంటూ, అది కాకపోతే ఒకవేళ బోటన అయి ఉండొచ్చు అంటున్నారు, అది కూడా కాకపోతే షిప్ అయి ఉండొచ్చు అంటున్నారు. భయ ఎలా భయ, ఎలాగా ఒకే ప్రశ్నకి మూడు రాంగ్ ఆన్సర్లు చెప్పారు భయ్య, అద్భుతం భయ. కానీ ఎక్కడ రైట్ ఆన్సర్ దేదాపులో కూడా లేరు భయ్య మీరు, సూపర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు రైట్ ఆన్సర్ ని వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి వడ్డే రంగా రైట్ ఆన్సర్. హాయ్ బివి సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్. భయ్యా మీకు మీరే హాయ్ చెప్పేస్తున్నారు భయ్యా, నాకు చెప్పారా మీకు చెప్పారా అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ అనవర భయ్యా సూపర్ భయ్య అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సూపర్ భయ్య. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రాంగ్ ఆన్సర్ తో. మీరు ఎంత చెప్పినా కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తాబేలు గాని సాయి సురేష్ గారు పంపించేశారు తిరుపతి నుంచి లెక్క కప్పనా అని. తాబేలు గాని కప్ప గాని ఈ రెండు నీటిలో మునుగుతాయి కదా భయ్యా, తడుస్తాయి కదా. మన ప్రశ్న ఏంటి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు అని. ఈ రెండు నీటిలో తడవడం పక్కన పెడితే నడుస్తూ ఉంటాయి కదా, ఎంత సేపు తడుస్తాయి కదా. పాపం మన వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి, బహుశా మన ప్రశ్నలో ఎక్కడో సమాధానం లేకపోవడం వల్ల కష్టపడినట్టున్నారు పాపం. పాపం కేవలం రెండే రెండు అక్షరాలు పదం అండి ఈ ప్రశ్నకు సమాధానం, చాలా కష్టపడ్డారండి. అయినా ఇంకా మనోడు పంపిస్తూ ఉన్నారు, ఇంకెవరంటే గగన్ శరత్ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అదనమాట సంగతి, ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ ది షాడో. చూసారా భయ్యా, అదనమాట సంగతి. మనం ఎంత కష్టపడినా కానీ భయ్యా సరైన సమాధానం వచ్చేంత వరకు అబ్బే మనం దండయాత్ర చేస్తూనే ఉంటాంగా ప్రశ్న అడిగిన మీద. అదనమాట సంగతి, ఏదేమైనా ఈరోజు మీరు బాగా కష్టపడ్డారు బాగా. అదనమాట సంగతి, మొత్తానికి ఇది ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా అడేసుకుంటూ వడేసుకుంటూ పాడేసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే ఇక సందడే సందడికి బై బై చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తూ ఇక తర్వాత మనం కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనేనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: All the wonderful people out there, let me tell you a beautiful village story. Just happened behind village trees. Everyone, listen to the village song.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు రహదారి వెంబడి నిర్మిస్తారు.

ఉన్న డ్రైనేజీలను పరిశీలించి డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ అభివృద్దికి 15 కోట్ల రూపాయల హెచ్ఏఎం నిధులను తీసుకొచ్చామని, ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్దిని చేయనున్నట్లు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జికల్ అంకాలజీని కవర్ చేస్తుందని, దీనివల్ల సొంత ఖర్చులు తగ్గి లక్షలాది మందికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 75,813 రూపాయల విలువైన చెక్కులను కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి లబ్దిదారులకు అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిర్వహించిన వారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సౌమ్య పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా యానాం జాతీయ రహదారి మార్గంలోని ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీతంపేట ఐటీటీఏ కార్యాలయంలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:04. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ సినిమా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన లేదా వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధ. ఈరోజు మన వివిధ కార్యక్రమంలోకి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరింతకీ ఆయన ఎవరంటే

అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ గారి సంగీతం సమకూర్చే చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కాటమ్ రాయుడు మరియు అఖిల్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సెపరేట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం. శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని ఇంత

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వివిధ కార్యక్రమంలో. అనూప్ రూబెన్స్ గారు స్వరపరిచినటువంటి చిత్తాల నుంచి మంచి మంచి సాంగ్స్ ని మరిప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సారీ ఫర్ ద లేట్, లేట్ అయింది ఫ్లైట్.
1: మై డియర్ ఆడియన్స్, జిగిరి ఫ్యాన్స్, గజ్జె కట్టి మీకోసం మొదలెడతన్న డాన్స్, ప్లీజ్ డోంట్ మిస్ ది షో ఛాన్స్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ ని వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ మ్యూజికల్ వెన్నెలా ప్రోగ్రామ్. మ్యూజికల్ ఎందుకంటున్నారంటే ఇవాళ మనము మ్యూజిక్ అండ్ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే చైతన్ వెల్కమింగ్ యూ ఆల్. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు చిన్నపిల్లలను బుజ్జగించటానికి, వారికి గోరుముద్దలు తినిపించటానికి. అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే, మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.

0: మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగా హిట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 16 సెకండ్లు. ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమాల్లో కొచ్చి వాటర్ మెట్రో గురించిన విశేషాలు, ఆ తర్వాత బుసనాగన్న కథానిక వింటారు. చదివినవారు రచన శ్రీమతి భాస్కర భారతీదేవి. ఆ తర్వాత అంతర్జాతీయ శాంతి దినోత్సవం గురించి కొన్ని వివరాలు. ముందుగా ప్రకటనలు విందాం.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: ముఖాన్ మొటిమలా, గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

కార్యక్రమంలో ఇప్పుడు మనం విందాం దార్శనిక భారత్. ఈ కార్యక్రమంలో కొచ్చి వాటర్ మెట్రో గురించిన విశేషాలు ఇప్పుడు మీకోసం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్నటువంటి నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించిన ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా కొచ్చి వాటర్ మెట్రో గురించి తెలుసుకుందాం. నదులు, సరస్సులు, సముద్ర తీరం, నీటితో విడదీయలేని అనుబంధం ఉన్న నగరం కొచ్చి. అలాంటి నగరంలో నీటి మార్గాలను ప్రజా రవాణా వ్యవస్థతో అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న వినూత్న ప్రాజెక్టే కొచ్చి వాటర్ మెట్రో. భారతదేశంలో తొలి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ ఆధునిక రవాణా వ్యవస్థకు ఒక కొత్త రూపాన్ని పరిచయం చేసింది. 2023 April 25 కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభించారు. ఈ కొచ్చి నగరం చుట్టుపక్కల ఉన్న దీవులను నగరంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశం. పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పుడు 15 మార్గాల్లో 38 టెర్మినళ్లను అనుసంధానిస్తూ 10 దీవుల సముదాయాలకు ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది. కొచ్చి వాటర్ మెట్రో ప్రత్యేకత దాని పడవల్లోనే కనిపిస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసినటువంటి బ్యాటరీ ఆధారిత విద్యుత్ పడవలు ఈ సేవలో ఉపయోగిస్తూ ఉన్నారు. వీటిలో ఉపయోగించే లిథియం టైటానైట్ బ్యాటరీలను కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రీఛార్జ్ చేయగలగడం మరో ప్రత్యేకత. దీనివల్ల వేగవంతమైన, ఆధునికమైన, పర్యావరణ రహిత జల రవాణాకు మార్గం ఏర్పడింది.

0: అసలు వాటర్ మెట్రో వల్ల నగర రహదారులపై వాహనాల రద్దీని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీవుల్లో నివసించే ప్రజలు రోడ్డు మార్గాలపై మాత్రమే ఆధారపడకుండా నీటి మార్గం ద్వారా నగరాల్లోని వివిధ ప్రాంతాలకు సులభంగా చేరుకోగలుగుతారు. ప్రయాణ సమయం, రవాణా భారం తగ్గడంతో పాటు విద్య, ఉద్యోగాలు, వైద్యం, వ్యాపారం వంటి అవకాశాలకు మెరుగైన ప్రాప్యత లభిస్తుంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా ఉచిత కాస్త ఊతం లభిస్తున్నట్టే అనుకోవచ్చు. పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభతరమవుతుంది. చిన్న వ్యాపారాలు, స్థానిక సేవలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది. అదే సమయంలో బ్యాటరీ ఆధారిత పడవల వినియోగం వల్ల సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం కాలుష్యం తగ్గించే దిశగా అడుగుపడుతుంది. దేశ అభివృద్ధి పరంగా చూస్తే కొచ్చి వాటర్ మెట్రో ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. ప్రతి నగరానికి ఒకే రకమైన రవాణా వ్యవస్థ అవసరం లేదు. ఆ ప్రాంత భౌగోళిక స్వభావానికి అనుగుణంగా పరిష్కారాలను రూపొందించాలి. నీటి మార్గాలు అందుబాటులో ఉన్న నగరాల్లో వాటిని ప్రజా రవాణాలో భాగం చేయడం ద్వారా మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొచ్చి వాటర్ మెట్రో కేవలం పడవల ప్రయాణం కాదు. సాంకేతిక, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా, ఆర్థిక అభివృద్ధి ఈ నాలుగింటినీ కలిపే ఆధునిక భారతదేశ ఆలోచనకు ఇది ఒక ఉదాహరణ. భవిష్యత్తులో దేశంలోని ఇతర నీటి మార్గ నగరాలకు కూడా ఇలాంటి వినూత్న రవాణా వ్యవస్థలు స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉంది. ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కొచ్చి వాటర్ మెట్రో గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు విందాం బుసనాగన్న శ్రీమతి భాస్కర భారతీదేవి గారి కథానిక. ఇప్పుడు విందాం.
1: బుసనాగన్న కథ. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అప్పుడే సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయింది. ఇక గుడిలోపలికి వెళ్లాలి. అంతలోనే స్వామివారి దృష్టి అమ్మవారి చూపు అక్కడ జరుగుతున్న ఒక సంఘటనను గమనించాయి. ఒక తండ్రి తన రెండేళ్ల కొడుకును తన ఎడమ చేతితో వాడి కుడిచేయి రెట్ట పట్టుకుని చెత్త సంచిని ఈడ్చుకుని వెళ్తున్నట్టుగా లాక్కుపోతూ ఉన్నాడు. పిల్లవాడు ఆపకుండా ఏడుస్తూ అరుస్తూ కాళ్లతో భూమిని కొడుతూ మధ్యలో ఎడమ చేతిలో ఉన్న బొరుగుల పొట్లం ఎక్కడ పడిపోతుందో అన్నట్లు గట్టిగా పట్టుకుంటూ తండ్రి చేస్తున్న ఈ అనాగరిక చర్యకు బలి అయి నిస్సహాయంగా తండ్రితో వెడుతున్నాడు. పద్మావతమ్మ తల్లి హృదయం ఈ దృశ్యం చూసి తల్లడిల్లిపోయింది. నీళ్లు నిండిన కళ్లతో స్వామివారిని చూసింది. అమ్మవారి ఈ చర్యను ముందే ఊహించిన స్వామి అమ్మవారిని తేరిపార చూడలేకపోయారు. ఎందుకంటే అలిమేలు మంగమ్మ ఎక్కడ అలుగుతారో అప్పుడే హాయిగా ఊయలలో ఆమెతో కలిసి ఊగుతూ రెండు అన్నమాచుల వారి కీర్తనలు, రెండు పురంధరదాసుల వారి కీర్తనలు ఆలకించి ఆస్వాదించి నాదస్వరం శబ్దం కూడా ఇంకా చోలలో గింగురమంటూ ఉండగానే ఈ పిల్లవాడి ఏడుపు వినబడింది. కొంత మనసు కలతపడింది స్వామివారికి కూడా. అమ్మవారే ముందుగా తేరుకుని స్వామితో, స్వామి మీకు గుర్తుందా, ఆ పిల్లవాడి తండ్రి ఒకప్పుడు పిల్లల కోసం తప్పించి మీ సన్నిధికి వచ్చి మొరబెట్టుకున్నారు. స్వామి వెంటనే 3 సంవత్సరాలు వెనుకకు వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల క్రితం వీణకు వేణుకు వివాహమై 5 సంవత్సరాలైంది. అంతా బాగానే ఉంది గాని సంతానం కలగలేదు. 4 రకాలుగా అన్నారు. ఉచిత సలహాలు ఇచ్చారు. డాక్టర్లు, మందులు, పూజలు, వ్రతాలు, ఆకురసాలు, ఆయుర్వేదాలు, హోమియోపతి, అన్ని రకాల వైద్యాలు, చిట్కాలు పూర్తయిపోయాయి. ఒకరోజు సాయంత్రము భక్త ఛానల్లో స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ వీణ వేణు చూస్తుండగా ప్రముఖ విద్వాంసురాలైన శ్రీమతి చిన్నమ్మదేవి గారు అన్నమాచార్యుల వారి కీర్తన ఆలపించారు. అది వేడు కొందామా అనే కీర్తన. అందులో వడ్డీ కాసుల వాడే వన జనాభుడే, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డని చేగోవిందుడే అనే వాక్యము ఇద్దరిని ఆలోచింపజేసింది.

వెంటనే పసుపు గుడ్డలో స్వామివారికి ముడుపు కట్టారు, మొక్కుకున్నారు. సంవత్సరానికంతా మగపిల్లవాడు పుట్టాడు. ఆనందానికి అవధుల్లేవు ఇద్దరికి. మళ్లీ బిడ్డకు 2 ఏళ్ళు వచ్చేదాకా ఆ మొక్కు సంగతే గుర్తులేదు. ఇప్పుడు కొండకొచ్చారు. కానీ వాడి కోసం తాము ఎంత తప్పించింది, ఎంత ఏడ్చింది, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నది, ఎంత డబ్బులు డాక్టర్లకు పెట్టినది, ఎంత మనశ్శాంతి కోల్పోయింది మరిచారు. స్వామివారు అంతా దివ్యదృష్టితో చూశారు. అవును పద్మ, బిడ్డల కోసము చాలా తప్పించారు. పోన్లే అని నేను అనుగ్రహిస్తే దేవుడు లాంటి వాడిని చిత్రవధ చేస్తున్నాడు. ఇంతకీ నువ్వు మారువేషంలోని కారణం అడుగు అన్నారు. పద్మావతి దేవి వెంటనే మామూలు స్త్రీ రూపంలో వెళ్లి ఆ పిల్లవాడి తండ్రి వేణును ఆపి కారణం అడిగింది. అమ్మా, మీకు తెలీదు, వీడు చాలా అల్లరధవ, చూసిన ప్రతి వస్తువు అడుగుతున్నాడు. పోన్లే అని బొరుగులు కొనిస్తే దారంతా చీమలకు వేస్తానని చలిపోస్తున్నాడు. వీడికి డబ్బు విలువే తెలీదు, 4 తగ్గలించాను, అందుకే ఈ రాధాంతం. బాబు, చీమలకు ఆహారం వేయడం మంచిదే కదా, పైగా వాడికి ఇంత చిన్న వయసులో ఆలోచన రావడం ఎంత పుణ్యము. వాడికి డబ్బు విలువ తెలిపినా కూడా తెలుస్తుందా, కొంచెం పెద్ద అయితే మీకు తనే చెప్పే స్థాయికి వస్తాడు. చాలు చాలమ్మా, మహానీతులు బోధిస్తున్నావు. నీకు కూడా ఇట్లాంటి తుంటరి అల్లరి వాడుంటే అప్పుడు తెలిసేది. తప్పుకో పక్కకు. 5 సంవత్సరాల వరకు బిడ్డలను కొట్టకూడదు నాయన, తిట్టకూడదు. వారితో మన పాదాలకు నమస్కారాలు కూడా చేయించుకోకూడదు. వారిలో దైవం ఉంటాడు. మీరు ఇప్పుడు సాక్షాత్తు స్వామి వారినే హింస పెడుతున్నట్లు లెక్క, మీకు తెలుసా, పద్మావతి దేవి అనునయంగా అన్నది. వేణుకు ఆవిడ మాటలకు ఆవిడ మీద కోపం వచ్చింది. కానీ తననేమి చేయలేక పిల్లవాడి మీద ఆ కోపం చూపించి 2 దెబ్బలేశాడు. వాడి ఏడుపు మరింత ఎక్కువైంది. పద్మావతి దేవి వేణు వంక ఒక చూపు చూసి వెళ్లిపోయింది. స్వామివారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరించింది. స్వామి కూడా చాలా బాధపడ్డారు. వెంటనే అమ్మవారు, స్వామి మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ పిల్లవాడి ఏడుపు నా మనసును రంపపు కోతకొస్తున్నది. అభం శుభం తెలియని పసివాడిని ఇట్లా హింసించడం నాకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరెట్లాగైనా అతని తండ్రికి బుద్ధి చెప్పండి దయచేసి. స్వామివారు అమ్మవారిని కాదనే ప్రశ్నే లేదు. వెంటనే ఒక సంకల్పం చేశారు. బిడ్డను లాక్కు వెళ్తున్న వేణు పాదానికి చిన్న గాజు ముక్క గుచ్చుకోవడం, అతను కప్పుకున్న పట్టు ఉత్తరీయం గాలికి ఎగిరి పక్కనున్న చెట్టు పొదపై పడ్డం ఒకేసారి జరిగాయి. ఆ పైపంచ ముందు మొహానికి అడ్డంగా పడింది. ఈ అనుకోని పరిణామానికి అబ్బా అంటూ వేణు బాబు చేయి వదిలేశాడు. తన పాదం చూసుకోవడం, ఉత్తరీయం పట్టుకోవడంలో లీనమయ్యాడు. తండ్రి చెయ్యి వదలగానే బాబు పరుగు పరుగున జనంలో కలిసిపోయాడు. కొన్ని గంటల తర్వాత బాబును వెతికి పట్టుకోవడంలో విఫలం అయిన వేణు వీణ దంపతులు, ఒకవేళ బాబును ఎవరైనా కొండ దిగి తీసుకెళ్లారేమో అని అనుమానం వచ్చి వాళ్లు కూడా కొండ దిగడానికి నిర్ణయించారు. మైకులో ప్రకటన చేయించినా ఫలితం లేదు. అంత బాధలో కూడా బాబును హింస పెట్టినందుకు స్వామి చేసిన లీల బహుశా ఇదయుంటుందేమో అనే ఆలోచన ఇద్దరికీ రాలేదు. బాబు నాన్నం తప్పించుకుని జనంలో దూరి పరిగెడుతూ ఒకచోట తోటలాగా ఉంటే అక్కడ కూర్చుని నిదానంగా బొరుగులు ఒక్కొక్కటి ఆనందంగా తింటూ ఉన్నాడు. అప్పుడే అక్కడ తోట చూడ్డానికని వచ్చిన శివాభవాని బాబును చూసి ఎందుకో అనుమానం వచ్చి, ఒక్కడే ఎందుకున్నాడు, తల్లిదండ్రులు ఏమయ్యారు, వాళ్ళు తప్పించుకున్నాడా లేదా తప్పిపోయాడా అనే ప్రశ్నలు ఉదయించగా వాడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. వాడు కొత్త వారిని చూసి అస్సలు భయపడలేదు. ఆంటీ బొరుగులు తినండి అన్నాడు. ఎంతో పరిచయం ఉన్నవాడిలా వాడు మాట్లాడుతుంటే భవానీకి చాలా సంబరపడింది. ఎవరు నాన్న, నువ్వు ఇక్కడెందుకున్నావు, అమ్మ ఎక్కడా, నాన్నేమయ్యారు అంది. ఏమో నాకు తెలీదు అన్నాడు. తర్వాత భర్త దగ్గరికి వచ్చింది. ఇద్దరు ఆలోచించి వీడి కోసం అమ్మ నాన్న వస్తారేమో చూద్దామని అక్కడే చాలాసేపు ఉన్నారు. ఈలోపు బాబు నిద్రపోయాడు. చీకటి పడింది, చలి మొదలైంది. భవానీ బాబుకు వెచ్చగా శాలువ కప్పింది. ఎంతకు వాడి కోసం ఎవ్వరూ రాలేదు. పిల్లల కోసం తప్పిస్తున్న పరితపిస్తున్న వారికి స్వామివారు మైకులో బాబు గురించి చెప్పించాలన్న ఆలోచన రానివ్వలేదు. బుద్ధి కర్మానుసారిణి కదా. శివా భవానీ ఆలోచించి బిడ్డలు లేని తమకు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన ప్రసాదంగా భావించి బాబును తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. కాలచక్రం ఎవరికోసమూ ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. బాబు తన పేరు కూడా చెప్పలేకపోవడంతో శివా భవానీ ఆలోచించి వాడిని స్వామివారి ప్రసాదంగా భావించి శ్రీనివాస ప్రసాద్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. వాడి మీద విపరీతమైన మమకారం పెంచుకుని నిజం తెలిస్తే వాడెక్కడ దూరం అయిపోతాడో అనే అనుమానం, బెంగ,

కూడా వాళ్లకు అప్పుడప్పుడు కలుగుతూనే ఉంది. అది కలిగినప్పుడు వాడి మీద మరింత అవ్యాజమైన అభిమానము, ప్రేమ కురిపిస్తూ వాడికి వాళ్ళ అమ్మా నాన్న కనీసం గుర్తు కూడా రానివ్వకుండా

శివ తన ఉద్యోగ విరమణ చేశారు. భవానీ కూడా ఇంటి పట్టునే ఉండడం వలన ఇద్దరు బాబు గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఇక అతి ముఖ్యమైన ఘట్టం బాబు వివాహం. మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ వారికి బాబు తమ కన్న బిడ్డ కాదు అని చెప్పాలా వద్దా అని వీరికి అప్పుడప్పుడు సందేహం కలిగేది. చెప్పకుండా చేస్తే పర్యవసానం ఎట్లా ఉంటుందో, 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. కానీ తాత్కాలిక పనులకు ఆపద్ధర్మాలు అనుకుని అబద్ధం చెప్పవచ్చు, కానీ 100 ఏళ్ల పంట అయిన వివాహం విషయంలో అది తప్పు కదా. తర్వాత పర్యవసానం వలన బాబు జీవితానికి భవిష్యత్తుకు ఒకవేళ భంగం కలిగితే? ఇంత ఆలోచించి శివ భవానీ పెళ్లివారికి బాబు తమ పెంపుడు బిడ్డ అని వివరించసాగారు. అది కూడా బాబుకు తెలియకుండా. నిజము నిప్పులాంటిది, దాస్తే దాగదు కదా, సరిగదా నిలకడ మీద తెలుస్తుందన్నమాట. బాబు చెవిన ఆ మాట ఆ నోట ఈ నోట పడి పడింది. కానీ బాబు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరిగదా తనను వెతకని అమ్మా నాన్నల మీద ఆగ్రహం కూడా పెంచుకున్నాడు. వీణా వేణులు ఆ తర్వాత ఎంతో ప్రయత్నాలు బాబు ఆచూకీ కోసం చేశారు, ఫలించలేదు. ఒకరినొకరు దూషించుకుంటూ చావలేక బ్రతుకుతూ ఉన్నారు. బాబు మీద బాధతో ప్రేమతో తల్లి వీణ చిక్కి శల్యమైంది. వేణు బాధను వెలిగ్రక్కలేక దిగమింగుకోలేక సతమతమవుతూ జీవచ్ఛయంలాగా బ్రతుకు ఈడుస్తూ ఉన్నాడు. ఈ బాధ నుండి బయటపడడానికి వివిధ వ్యాపకాలు పెట్టుకున్నారు. అందులో ముఖ్యమైనది ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచన. వెంటనే పెట్టుబడి కోసం ఇంటి పత్రాలు తీసుకుని ప్రసాద్ పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్లి వాకపు చేశారు. లోన్ ఆఫీసర్తో మొదట మాట్లాడితే ఆయన వివరాలన్నీ కనుక్కుని 2 రోజులు ఆగి రమ్మన్నారు. 2 రోజుల తర్వాత వెళ్తే ఈలోపు లోన్ ఆఫీసర్ గారు మేనేజర్ ప్రసాద్తో వీరి లోన్ విషయం గురించి మాట్లాడి ఉన్నారు. కనుక వీరిద్దరు వెళ్లగానే మేనేజర్ ప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్లి వివరించారు. ఎందుకో తెలియదు కానీ ప్రసాదం చూడగానే వీణకు ఏదో తెలియని ఆత్మీయను చూసిన అనుభూతి కలిగింది. తను నఖచిక్కం పరికించి చూసింది. ఇవేమి గమనించిన ప్రసాదు తన ధోరణిలో వీణను ప్రశ్నలు వేసి తనకు వ్యాపారం గురించి, వారు కట్టబోయే లోన్ ఇన్స్టాల్మెంట్ గురించి వివరాలు రాబడుతూ ఉన్నాడు. అన్ని వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయి. పైగా తీసుకునే అప్పుకు 2 ఇంతలు వాళ్లు ఆస్తిని చూపిస్తుండడం వల్ల వెంటనే లోన్ మంజూరు చేశారు. అంతా సిద్ధమయ్యాక మీరు చెప్పండి, నేను లోన్ ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి అన్నాడు ప్రసాద్. సరేనండి సార్ అని వినయంగా అన్నాడు వేణు. ప్రసాద్కు వేణు వీణల మాట తీరు, వినయము అణుకువ ఆకట్టుకున్నాయి. విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని అని ఒక సినీ కవి అన్నట్లుగా వేణు వీణలు ఉన్న ఊర్లోనే శివ భవానీ కూడా నివసించడం కేవలం యాదృచ్ఛికం గాక విధి వింతగాక ఇంకేమనుకోవాలి. భవానీ ఒకరోజు ప్రసాద్కు టిఫిన్ పెడుతూ, ఈరోజు కొంచెం త్వరగా రానైనా బ్యాంకు నుండి ఇంటికి అమ్మాయిని చూడడానికి మనం వెళ్ళాలి పెళ్లివారింటికి అంది. అమ్మా నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా, ఈరోజు నెలలో ఆఖరి రోజు, ఆఖరి రోజు మాకు చాలా ఎక్స్ట్రా పనులుంటాయి, బాగా ఆలస్యమవుతుంది అని ఉసుక్కున్నాడు. ఎక్కువ టైం పట్టదు, ఈ ఊర్లోనే కాబట్టి కారులో వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. మంచి రోజు గనక నేను ఇంతగా అడుగుతున్నాను, ప్లీజ్ కాదనకు నాయనా అంటూ అనునయంగా అడిగింది. అమ్మను నొప్పించడం ఇష్టం లేక, సరే కానీ త్వరగా వచ్చేయాలి, లేకుంటే నేను ఒప్పుకోను, పైగా నేను వేరే వాళ్ళ లోన్ ఇన్స్పెక్షన్ కూడా వెళ్ళాలి అన్నాడు. సరే సరే అంది సంతోషంగా. ఆ రోజు సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి మంగళం రోడ్డులో గల వారి ఇంటికి బయలుదేరారు ప్రసాదు, భవానీ, శివ. ముగ్గురు పోకూడదు గనక పక్కింటి ఆవిడని తోడు తీసుకువెళ్ళింది భవానీ. కారు సరాసరి వీణా వేణుల షాప్ ముందు ఆగింది. ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. తను ఇన్స్పెక్షన్కు రావాల్సింది ఈ షాప్కే కదా అనుకుంటూ మరొకసారి వేణు ఇచ్చిన విజిటింగ్ కార్డును చూసుకున్నాడు. సందేహం లేదు, ఇదే. కారు శబ్దం వినగానే వీణా వేణు గబగబా ఇంటికి బయటకు వచ్చారు. రండి రండి అంటూ ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. ప్రసాద్ ఇబ్బందులు పడ్డాడు. నొచ్చుకుంటున్నట్లుగా, లేదండి నేను షాప్ ఇన్స్పెక్షన్కి రాలేదు అని ఆగాడు. వెంటనే భవానీ అందుకుని, వెంకటరమణ గారి ఇల్లు ఏదండి అని అడిగింది. వీణకు విషయం అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళు చూడబోయే పెళ్లి కూతురు తండ్రి వెంకటరమణ, తల్లి కుమారి తన స్నేహితులు గనుక. వెంటనే గ్రహించి పైన పోషనండి అంటూ మెట్లు దారి చూపింది. వీణ వేణులను కుమారి వెంకటరమణ గారు తమ అమ్మాయి పెళ్లి చూపులకు సహాయంగా రమ్మన్నారు గనుక ప్రసాద్ వాళ్లు వెళ్లిన కాసేపటికి వీళ్ళిద్దరూ కూడా వాళ్ల ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ హాల్లో కూర్చుంటే మేనేజర్ గారికి ఇబ్బంది అవుతుందేమో అని ఇద్దరు లోపల రూమ్లోకి వెళ్లిపోయారు.
అమ్మాయి వచ్చింది, చూశారు, మాటలు అయ్యాయి, చూపులు కలిశాయి, కాఫీలు తాగడాలు, టిఫిన్ తిండాలు అయిపోయాయి. సరే సరే అనుకున్నారు. ఇంతలో

శివ, మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి, కాస్త ఇటు రండి అంటూ వీణా వేణు కూర్చున్న రూమ్ వరకు తీసుకెళ్లాడు. ప్రసాద్ ఎక్కడ దొరికింది, ఎట్లా వారి తల్లిదండ్రుల కోసం వెతికింది అన్నీ కూడా వెంకటరమణ గారికి వివరించారు. పెళ్లికూడు తండ్రి వెంకటరమణ గారు, అయ్యా మాకు ఎటువంటి అభ్యంతరము లేదండి అన్నాడు మనస్ఫూర్తిగా. కానీ రూమ్ లోపల నుండి వీరి మాటలు వింటున్న వీణ కన్నీరు మున్నీరైంది. వేణు మ్రాన్పడిపోయాడు. ఆవేశం ఆపుకోలేక ఇద్దరు హాల్లోకి వచ్చారు పరుగులాంటి నడకతో. వీరి చర్యకు అక్కడున్న వారందరూ కరెంట్ షాక్ కొట్టినట్లయ్యారు. వీణ ప్రసాద్ను దగ్గరకు తీసుకుని హిస్టీరియా వచ్చిన దానిలో ఏడుస్తోంది. వేణు తన బిడ్డను కళ్ళార ఆప్యాయంగా చూసుకుంటూ గుడ్ల నీరు కక్కుతున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రసాద్ ఉక్కిరి బిక్కిరయ్యాడు. కొద్ది క్షణాల తర్వాత శివ తేరుకుని అందరినీ ఉద్దేశించి తాము 22 ఏళ్ల క్రితం తిరుమల వెళ్లినప్పటి నుండి జరిగిన కథ అంతా వివరించారు. పెళ్లి కూతురు తానరూపికి ఏదో సినిమాలు సీన్ చూస్తున్నట్లు అనిపించి అందరిని మార్చి మార్చి కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉండిపోయింది. ముందుగా తేరుకున్నది అందరిలోకి వెంకటరమణ. అయ్యా అందరూ ముందు సుమితంగా కూర్చోండి, మన పెద్దలు చెబుతారు కదా అంతా మన మంచికే అని, అది చూశారు ఆ మాట ఎంతో నిజం. కాకుంటే అప్పుడెప్పుడో తప్పిపోయిన అబ్బాయి మీకు దొరకడం, మా అమ్మాయిని చూడడానికి రావడం, బాబా అమ్మా నాన్న మా క్రింది పోర్షన్లోనే ఉండడం, వారు మాకు స్నేహితులు కావడం, ఆహా విధి విచిత్రం కాదా. అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏమంటే అందరము ఒకే ఊరి వారు కావడం. చాలా సంతోషంగా ఉంది, ఆ వెంటనే ముహూర్తాలు పెట్టించి చేసుకుందామా అన్నాడు వాతావరణాన్ని తేలికపరుస్తూ. ప్రసాద్ వైపు అందరు చూశారు. ప్రసాద్ కూడా సంతోషంగానే ఉన్నట్లు కనిపించాడు. ఇదే అదనగా తీసుకుని వేణు దగ్గరికి వెళ్ళి, నాయనా నీకోసము ఎన్ని రోజులు ఎన్ని రకాలుగా వెతకాను నాయనా, నీకు చెప్పినా అర్థం కాదు అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. అంతమంది ముందు మాట్లాడడం ఇష్టం లేని ప్రసాద్, అమ్మా నాకు టైం లేదు బ్యాంకుకు వెళ్ళాలి, నేను వెళ్తున్నా అంటూ వెంకటరమణ గారితో, నమస్కారం అండి నేను బయలుదేరాలి అన్నాడు వినయంగా. తల్లిదండ్రుని చూసి సంతోషించకపోగా ముభావంగా ఉన్న ప్రసాద్ ముఖ కవళికలు గమనించిన భవాని, సరే పదనా అన్న అంటూ అందరి దగ్గర వీట్కోలు తీసుకుంది. కారు బయలుదేరింది. వీణా వేణు నీళ్లు నిండిన కళ్లతో కారు వంక చూస్తూ శిలల వలె నిల్చుండిపోయారు. ఒక వారం గడిచింది. షాప్ ఇన్స్పెక్షన్కు బ్యాంకు వారు రాలేదు. అందుకని వేణు ఒకరోజు బ్యాంకుకు వెళ్ళాడు. వెళ్తూనే మేనేజర్ గారు క్యాబిన్లో ప్రసాద్ కోసం వెతికాడు. ప్రసాద్ సెలవులో ఉన్నారని చెప్పారు. ఇంతలో లోన్ ఆఫీసర్ అటుగా వస్తే వేణు పలకరించి, ఇన్స్పెక్షన్కు రండి సార్ అని వినయంగా పిలిచాడు. ఉండండి మా మేనేజర్ గారిని అడిగి చెప్తాను అంటూ వెంటనే ఫోన్లో వివరించాడు ప్రసాద్. మీరు వెళ్ళరండి నాకు వీలు కాదు అన్నాడు. స్పీకర్ పెట్టి మాట్లాడడం వల్ల వేణు కూడా విన్నాడు ఆ మాటలు, ఎంతో నొచ్చుకున్నాడు. వేణు వెంట లోన్ ఆఫీసర్ రమేష్ బయలుదేరాడు. ఆ రోజు బ్యాంకుకు సెలవు దినము. అప్పుడే కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు ప్రసాద్. గత కొద్ది రోజులుగా ఇంట్లో వాతావరణం తుఫాను ఉంది, ప్రశాంతతలాగా ఉంది. ఆ పెళ్లి చూపుల తర్వాత ప్రసాద్ శివ భవానీ కలిసి మాట్లాడే అవకాశమే దొరకలేదు. భవానీ ఇప్పుడు పరిస్థితి గమనించి మెల్లగా ప్రసాద్ దగ్గరికి వచ్చి అడిగింది, బాబు తానరూపి వాళ్ల నాన్నగారు వెంకటరమణ గారు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాము అని అడుగుతున్నారు నాన్న అంది. పేపర్లోంచి తలెత్తిన ప్రసాద్ చాలా ప్రశాంతంగా కనబడ్డాడు. నవ్వుతూ, అమ్మా నువ్వు నాన్నగారు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, నా గురించి నీకు తెలీదా అమ్మా అంటూ పలికాడు. భవానీ సంతోషంతో మొహం విప్పారించుకుని, చాలా సంతోషం నాయన, నాకు తెలుసు కానీ నిన్నడగకుండా వారికి మాట ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంది. అయితే ఒక్క షరతు అన్నాడు. మళ్ళీ ఏమైందిరా దేవుడా అంటూ భయంగా చూసింది భవానీ. వాళ్ళు ఆ ఇల్లు మారాలి, వేరే విధిలో ఇల్లు తీసుకుంటేనే, లేకుంటే లేదు అన్నాడు చిన్నపిల్లవాడు మొండికేసినట్లుగా. విషయం అర్థమైన భవానీ, కాదు బాబు నువ్వు అమ్మా నాన్న మీద అంత నిర్దయగా ఉండకూడదు నాయన, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు, నిన్ను వెతికి పట్టుకోలేకపోయారు, ఇన్నేళ్లు వాళ్ళు నీ ధ్యానంలోనే గడిపారు, నేను వాళ్ళిద్దరితో మాట్లాడాను చాలా బాధపడుతున్నారు, ఒకవైపు నువ్వు కనబడ్డావన్న సంతోషం కూడా కానీ బాధ శాతమే ఎక్కువగా ఉంది అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. అడ్డుకున్నాడు, అమ్మా ప్లీజ్ నీ ఉపన్యాసం ఆపుతావా లేదా, కోపంతో అంత తెగిరిపడ్డాడు. ఇంతలోనే ఉదయం పూట నడవడం వ్యాయామంగా పెట్టుకున్న వేణు అక్కడికి వచ్చి ఆ మాటలు విన్నాడు. ఎంతో దీనంగా అభ్యర్థిస్తూ, బాబు నీకు మా మీద కోపం ఉందని తెలిసింది, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వు దొరకలేదు నాయనా, ముమ్మాటికే నిజము, ఉన్న ఒక్కడిని ఎందుకు మేము దూరం చేసుకుంటాం నాయనా అంటూ ఏదో అనుభూతుంటే ప్రసాద్ అడ్డుపడ్డాడు. వేణుగారు కన్నబిడ్డను దూరం చేసుకుని మీరు ఇన్నేళ్లు ఎట్లా గడిపారో అదేవిధంగా మిగతా జీవితం కూడా గడపండి, నేను మాత్రం మిమ్మల్ని నన్ను కన్నవారైనా ఒకే రక్తమైనా క్షమించలేను, అప్పుడు కొండ మీద తప్ప

0: పైన నన్ను అమ్మా నాన్న తీసుకుని రాకుండా వేరే ఏ ఇతర సంఘ వ్యతిరేక శక్తులు తీసుకొని వెళ్ళి ఉంటే ఒకవేళ నా బ్రతుకేమయ్యేది? ఇంత సంస్కారవంతునిగా, విద్యాధికునిగా, వినయ విధేయతలతో నా వ్యక్తిత్వం ఉండేదా? తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, వెన్నులోంచి వణుకొస్తుంది. మీరు దయచేసి సెంటిమెంట్లు పెట్టి నన్ను లొంగ తీసుకోవాలని చూడొద్దు. నేను లొంగను. కన్న తండ్రిని పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్న ప్రసాదును భవానీ, అప్పుడే అక్కడికి వచ్చిన శివ కన్నార్పకుండా చూస్తూ మౌనంగా ఉన్నారు. వేణు తేరుకుని రండి రండి రండి అన్నారు. వారిద్దరూ అక్కడి నుంచి కదలలేదు. ప్రసాద్ అక్కడి నుంచి కదులుతూ, సినిమాల్లో చూపించినట్లు నేను నాన్న అమ్మ అంటూ కౌగులించుకుని మీ వెంట మీ ఇంటికి వస్తానని మీరెన్నడూ అనుకోకండి అన్నాడు. బాబు, అంత మాటనుకు. నిన్ను చూసినప్పటి నుంచి అమ్మ అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు. నీ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకుంది గనక ఇప్పుడు నీ దగ్గరికి నేను వస్తున్నా కూడా నాతో రాలేకపోయింది. ఎంతైనా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ కదా, రక్తం నీళ్లకన్నా చిక్కన. ప్రసాద్ అడ్డుకుంటూ, ప్లీజ్ మాట్లాడవద్దు. నీళ్లను కూడా ఏదైనా కలిపి చిక్కబడ్డానికి చిక్కగా రక్తంలాగా చేయవచ్చు. నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఒక ప్రయోజకునిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దిన మా అమ్మను నాన్నను ఈ వయసులో వదిలి నేనెక్కడికి, ఎవరి దగ్గరికి రాను రాను రాను. వాటర్ ఈజ్ నాట్ ఆల్వేస్ థిన్నర్ దాన్ బ్లడ్. అంటే రక్తము కన్నా నీళ్లు ఎప్పుడూ పలచన కాదు అని నేను నిరూపిస్తాను. నన్ను చిన్నప్పుడు వదిలివేసి బాధ పెట్టిన మిమ్మల్ని నేను ఈ వయసులో చూసుకుంటాను అన్న భ్రమలో నుండి మీరు యువతలికి రండి, సెలవు అంటూ లోపలికి వెళ్లిపోయాడు కోపంగా. భవానీ నమస్కారం చేసి, నన్ను క్షమించండి అన్నయ్య గారు, పిల్లలు లేని మాకు స్వామి ఇచ్చిన ప్రసాదంగా భావించి ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుతున్నాను అని అనుకున్నానే గాని, ఒకవేళ అసలు తల్లిదండ్రులు ఎదురైతే వాడు ఏ విధంగా వాళ్ళని గౌరవించాలి అని విషయం నేను నేర్పించలేదు. నాకు అసలు ఆ ఆలోచన స్ఫురించలేదు. ఆ విధంగా తనను నేను పెంచలేదు. అది నా పెంపకం లోపంగా నేను అంగీకరిస్తున్నాను అంటూ వలవల ఏడ్చేసింది. శివ అందుకుని, అవునండి వేణుగారు, మీరిద్దరు మమ్మల్ని మన్నించాలి. మేము అసలు తల్లిదండ్రులు కాదు అని వాడికి తెలిస్తే వాడెక్కడ దూరం అయిపోతాడో అన్న బెంగ కూడా మాలో అంతరాంతరాల్లో ఉంది బహుశా. అందుకే నిజమైన తల్లిదండ్రి వస్తే నువ్వు వారిని ఇలా స్వాగతించాలి, వారితో కలిసి వెళ్ళిపోవాలి, వారితోనే జీవించాలి అని మానసికంగా మేము వాడిని తయారు చేయలేదు, క్షమించండి అన్నాడు. శివ భవానీల మాటల్లో గల నిజాయితీ, నిర్భీతి వేణును మాట్లాడనివ్వలేదు. వారిద్దరికీ నమస్కారం చేసి మౌనంగా ఇంటికి బయలుదేరాడు. అప్పుడే అలమేలు మంగాపురం చేరుకున్న వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని చూస్తూ చిరునవ్వుతో, చూసావా పద్మా, నేనిచ్చిన షాక్ ట్రీట్మెంటు దంపతులకు ఎట్లా పనిచేసిందో అన్నాడు చిలిపిగా. పద్మావతి కూడా నవ్వుతూ, బుసనాగన్న అనే మరో పేరు గల మీతో పెట్టుకుంటే అంతేగా స్వామి మరి అంటూ స్వామికి తాంబూలం ఇచ్చింది.
1: ఇంతవరకు బుసనాగన్న కథానిక విన్నారు. శ్రీమతి భాస్కర భారతీదేవి గారి కథానిక అది. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్నాం అంతర్జాతీయ శాంతి దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అంటారు. ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖుని ఈ యొక్క అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అటువంటి ఎటువంటి అల్లర్లు కానీ, ఘర్షణలు కేకుండా శాంతియుత జీవనానికే ప్రజానికం మొగ్గు చూపుతుంది. శాంతి కపోతాలు ఎగరవేసి శాంతి పట్ల తమకు గల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేశాలు జరుపుతారు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచ శాంతి కోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఆదేశించిన రోజే ఇది. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణలో మునిగి తేలుతున్నప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతి కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహాదినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు. కాలం గడిచే కొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచవ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతి దేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఇంతవరకు అంతర్జాతీయ శాంతి దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత సినీ ధమాకా సినిమా పాటల కార్యక్రమం, అనంతరం వరల్డ్ ఆల్జమర్స్ డే గురించిన కొన్ని వివరాలు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకి అర్హతలు డిగ్రీతో పాటు పీజీ, పీజీ డిప్లొమా లేదంటే ఎంబీఏ, ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఏదో ఒకటి ఉండాలి. వెల్త్ ప్రొడక్షన్ స్టేల్స్లో కనీసం 2 అనుభవం ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ సి అండ్ ఐసి ఎంఎంజి ఇందులో 100 పోస్టులున్నాయి. దీనికన్న అర్హత డిగ్రీతో పాటు సిఏ లేదా మేనేజ్మెంట్లో 2 ఫుల్ టైం లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో 7 అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగానికి అర్హత వయసు అర్హత వెల్త్ ఎగ్జిక్యూటివ్కి 22 నుంచి 32 ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్కి 21 నుంచి 33 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 నుంచి 15 సడలింపు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు జీతం నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్కి 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు ఉంటుంది. క్రెడిట్ అనలిస్ట్కి అయితే 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు ఇస్తారు. వీటికి అలవెన్స్లు అదనంగా ఉంటాయి. ఎంపిక దరఖాస్తుల స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలతో ఆన్లైన్ పరీక్ష, ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంకా ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు, 120 మార్కులకు ఉంటాయి. 120 నిమిషాల సమయం ఇస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకి 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మహిళలకు 175 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తారీఖు సెప్టెంబర్ 24. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. ఉద్యోగ సమాచారం విన్నారు.

ఇప్పుడు సినీ డమాకా సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సౌఖ్యం సినిమా కోసం మనిషా ఎర్బెత్ని, రాహుల్ పెండే వీరు పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం అది. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్.

0: సూపర్ మచ్చి
1: తందాచే తందాచే ఎంగ వెట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

విన్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమా కోసం శ్రావణ భార్గవి, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటది.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

మీరు విన్న పాట శౌర్య సినిమా కోసం విజయప్రకాష్ రమ్య బెహర పాడిన పాటది. బాలాజీ గీత రచనకు సంగీతం వేద. ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ డే. ఈ ప్రపంచ అల్జీమర్స్ డే గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. కార్యక్రమంలో ప్రపంచ అల్జీమర్స్ డే అనేది జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, ఇంకా వారి ప్రవర్తనలో మార్పు, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఇది మెదడుకు సంబంధించిన రుగ్మత, జబ్బు అనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా కారణం ఇది వృద్ధుల్లో వస్తుంటుంది. సాధారణమే మొదట సాధారణంగా అనిపించిన కాలక్రమేణా ఈ వ్యాధి తీవ్రమవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ముందుగా గమనిస్తే గనక ఈ జబ్బును మనము నివారించుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం, మనం ఎంతగా ఈ దినోత్సవం రోజున ఒక రోగికి ఈ రోగం ఉంది అన్న విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. కొంతమంది భయపడి ఆ లక్షణాలు కనబడినా కూడా ఎందుకులే అన్నట్టు గనక, మనకేం లేదులే మనం బాగానే ఉన్నాం అనుకుంటే గనక తప్పకుండా వాళ్ళు తీవ్రస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. ముందస్తుగా మనం రోగ నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఆ జబ్బుకి సరైన చికిత్స పొందడం, వారికి సరైన చికిత్స ఇప్పించి దాన్ని బాగు చేసే విధంగా వారి ప్రయత్నం వారు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అందుకే ఈ రోజుని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతగా ఎక్కడ మీడియాలంతా కూడా అల్జీమర్స్ గురించి, ఈ దినం యొక్క ప్రాముఖ్యత గురించి, జబ్బు గురించి అందరికి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు మాలుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఈ జబ్బును గురించిన అవగాహన తప్పనిసరి కావాలి. ముఖ్యంగా వారు మూడు దశల గుండా వెళ్తారు. తొలుత అంటే మొదట్లో వాళ్ళకి జ్ఞాపక శక్తి పోతుంది. అది కూడా కొంచెమే జ్ఞాపక శక్తి పోతుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు గమనించవచ్చు. అప్పుడు జరిగిన సంఘటన, తెలిసిన వాళ్ల పేర్లు మర్చిపోవడం ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడే నిర్లక్ష్యం చేస్తే గనక కొద్ది కాలం తర్వాత గ్రహణ శక్తి బాగా క్షీణించి వారికున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, రోజు మాట్లాడడానికి, రోజువారి కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేశామనుకోండి, వీరు చివరికి మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోతారు. వారు అన్నం కూడా తినలేరు, నడవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వీళ్ళకి ఏ జబ్బు ఉండదు, అవన్నీ బాగానే ఉంటాయి, మెదడు సరిగ్గా పనిచేయదన్నమాట. కాబట్టి అంతా బాగున్నారు కదా అని అనుకుంటే మనం వారిని ఇబ్బంది పెట్టిన వారం అవుతాం, మనల్ని మనం ఇబ్బంది పెట్టిన వారం అవుతాం. ఈ అల్జీమర్స్ డేలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి గురించి ఏంటంటే, మనం ముందుగానే ఈ జబ్బును గుర్తించవచ్చు చిన్న చిన్న హెచ్చరికలతోనే. మరి వారికి ఉన్నటువంటి మతిమార్పు ద్వారా, వారు చేసే పనులు, వారి జ్ఞాపక శక్తి కోల్పోవడం, వీటన్నిటి వల్ల కూడా మనం వెంటనే

0: గుర్తించి సరైన డాక్టర్ని సంప్రదిస్తే మంచి మన పరిష్కారం ఇస్తారు. అలా లేదు అంటే మాత్రం ఆ ప్రాంతం అంతా గందరగోళం అయిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు వస్తువులు పోగొట్టుకుంటారు, అన్నిట్లో మార్పులు చేసేస్తుంటారు, ఎక్కడ ఏం చేస్తున్నామో వారికే తెలియదు అన్నమాట. మానసిక స్థితి చాలా క్షీణిస్తుంది, దానివల్ల వాళ్ళలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వారు ఇబ్బంది పడతారు, పక్కన వారిని కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈ మెదడుకు సంబంధించిన వ్యాధుల గురించి వెంటనే జాగ్రత్త వహిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, అల్జీమర్స్ డే గురించి వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మనం ప్రసార విశేషాలు విందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి 6:20. కేరఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 ఉంటుంది. ఈరోజు కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 వ్యవసాయ పాఠశాల. పత్తిలో గులాబీ రంగు పురుగు, వాటి యాజమాన్యం గురించి డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త ఎంటమాలజీ, ఆర్ఏఆర్ఎస్ ల్యాం గుంటూరు. వీరి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ డాక్టర్ డి సాయి రంగనాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ వి విజయ మునస్వామి, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ జె విజయ. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 వార్తలుంటాయి. విజయవాడ కేంద్రం నుంచి 8:40 చిత్రకుసుమాలు, సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 ఆపాత మధురాలు, మధుర గీతాలు. 10:20 ఆసియా క్రీడల రోజువారీ విశేషాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20 ఆపాత మధురాలు, మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10 భక్తిరంజని భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం డాక్టర్ కొమ్మిశెట్టి.

0: మోహన్. 6:35 పొలం కబుర్లు. ప్రాంతీయ వార్తలు 6:45 విజయవాడ కేంద్రం నుంచి, సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి 6:55. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రేపటి ప్రసారంలోని ఉదయం 7:15 భక్తిగీతం ఉంటుంది. ఆ తర్వాత 7:20 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, డాక్టర్ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ వి విజయమునస్వామి, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ జె విజయ. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ ఈ కార్యక్రమం. 8:00 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 రేపు ఉదయం వరదగుడి కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ భాస్కర వారి చిత్రగీత కదంబం వినవచ్చు. 9:00 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వానిధి ప్రత్యేక కార్యక్రమం స్వానిధిపై విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి రిలే 11:00 దార్శనిక భారత్ గురించి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:15 వివిధ భారతి కార్యక్రమాలు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. తర్వాత 12:30 తెలుగులో వార్తలు ఉంటాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు, 3:10 తిరిగి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు, ఆ తర్వాత దార్శనిక భారత్ గురించి ప్రత్యేక కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి. రేపు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆపాత మధురాలు, 10:00 రోజువారి విశేషాలు, ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు, వార్తలు విందాం ఆంగ్లంలో.
1: ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India and New Zealand Free Trade Agreement FTA will come into force from the 20th of October this year on the occasion of Vijayadashmi. Addressing a press conference in New Delhi today, Commerce and Industry Minister Piyush Goyal said the agreement will provide duty-free access for 100% of Indian exports to New Zealand.
2: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: India and Canada have agreed to fast-track negotiations for a Comprehensive Economic Partnership Agreement, CEPA, with the next round of talks set to commence on 5th of October. Mr. Goyal said the next 90 days could be a defining period in bilateral relations. He informed that the fourth round of negotiations for the proposed trade agreement with his Canadian counterpart was held in Mumbai last week. The minister said that during the meeting, both countries had decided to accelerate the pace of negotiations. The Defence Ministry today signed a contract with Accurate Industrial Controls Private Limited in New Delhi to procure auxiliary power units APU for T-72 and T-90 tanks at a cost of 586 crore rupees. The ministry said the APU is an alternate source for generation of electric power for fire control systems.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్టంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందు

0: ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8,904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్టంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, మీకు తెలివితేటలున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది.

0: హుమ్లో ఇలా పేర్కొంటూ,
1: జిస్ భారత్ మే దస్తావేజో మే కాగజో మే కానూనో మే ఉలజానా బ్యూరోక్రసీకి పహచాన్ మానా జాతా థా వహీ ఆజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మే బడీ ఛలాంగ్ లగా రహా జహాన్ సాలో తక్ శ్రమికో కో ఉద్యోగో కో సేకడో కానూనో కే జాల్ మే ఉల్జాయ రఖా గయా వహీ ఆజ్ దర్జనో శ్రమ కానూన్ చార్ లేబర్ కోడ్స్ మే సమా చు జహాన్ కభీ కృషి కో సిర్ఫ్ గుజారే కా మాధ్యమ మానా జాతా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటిపి, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బాయ్ గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే ఇతి వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల సంసూచితవాన్. కేంద్రీయ మంత్రి అనుప్రియా పటేల్ అద్య ఉక్తవతీ యత్ విశ్వస్య 25 దేశాః భారతీయ ఔషధి సూచీం మాన్యతాం దదతి ఇత్యేతత్ భారతస్య స్వావలంబనస్య మహత్వపూర్ణ యాత్రా ప్రదర్శయతి. సా నవదిల్ల్యాం రాష్ట్రీయ ఔషధి సూచ్యాః సప్తమ సంస్కరణం ప్రకాశితవతి. భాజపేతి దళేన ఉక్తం యత్ కాంగ్రెస్ దళం సామ్యవాద విచారధారయా గభీరతయా ప్రభావితః అస్తి. సహైవ పూర్వ ఉపరాష్ట్రపతినా హామిద్ అన్సారీ ఇత్యనేన ప్రదత్తస్య వక్తవ్యస్య నిందా కృతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అమెరికాయాః న్యూయార్క్ నగరే సంయుక్తరాష్ట్రమహాసభాయాః 81వ సత్రస్య ఉచ్చస్తరీయ సప్తాహాయ భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. రూసదేశస్య శాసనాధిరూఢం యునైటెడ్ రష్యా దళం దేశస్య సంసదీయ నిర్వాచనే అగ్రే అస్తి. అపి చ జపాన్ దేశస్య ఇచినోమియా నగరపాలికా వ్యాయామశాలాయాం అజేయ భారతం త్రిషు స్పర్ధాసు బాంగ్లాదేశం 3-0 ఇత్యంకైః పరాజిత్య ప్రాగ్ ఉపాంత్యచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. భారత్ న్యూజిలాండ్ దేశయోః మధ్య ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే. అద్య నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయల ఉక్తవాన్ యత్ అనేన సంధినా న్యూజిలాండ్ దేశాయ భారతస్య 100% నిర్యాత శుల్క ముక్త ప్రవేశస్య సౌవిధ్యం ప్రదాస్యతి. అసౌ ఉక్తవాన్ యత్ ఏషా రణనీతిక సహమతిః ఉభయోః దేశయోః మధ్యే సహకారం అధికం సుదృఢీకర్తుం విద్యమానానాం ప్రతిబద్ధతాం ప్రతిబింబయతి. अपि च आगामी चतुःपञ्च

0: सः अग्रे अवदत् यत् पूर्व उपराष्ट्रपतेः वक्तव्यानि कांग्रेस दलस्य मनोवृत्तिं प्रतिबिम्बयन्ति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अमेरिकायाः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमस्य सत्रस्य उच्चस्तरीय सप्ताहाय भारतीय प्रतिनिधिमण्डलस्य नेतृत्वं करिष्यति। विदेशमंत्री अस्य मासस्य 26 दिनांके संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमं उच्चस्तरीय सत्रं संबोधयिष्यति। स्वयात्रावधौ डॉक्टर जयशंकरः विविधेषु बहुपक्षीयेषु द्विपक्षीयेषु च उपवेशनेषु भागं ग्रहीष्यति। रूसदेशस्य शासनाधिरूढं युनाइटेड रशिया दलं देशस्य संसदीय निर्वाचने अग्रे अस्ति। केन्द्रीय निर्वाचनायोगेन प्रकाशित प्रारम्भिक परिणामानुसारेण अनेन दलेन प्रायः 15.75% मतानि प्राप्तानि, यदा तु मतदान प्रतिशतम् आहत्य 66.55% आसीत्। अन्तिमपरिणामः सितम्बर मासस्य 25 दिनांके यावत् आगमिष्यति इति सम्भाव्यते। पूर्वस्मिन् निर्वाचने युनाइटेड रशिया दलेन 24.3% आसनानि विजितानि आसन्। यूक्रेन देशेन सह प्रवर्तमानस्य संघर्षस्य तथा कीव पक्षतः रात्रौ कृतस्य बृहद् ड्रोन आक्रमणस्य मध्ये एतद् निर्वाचनम् अभवत्। रूस देशस्य अधिकारिभिः उक्तं यत् अस्मिन् आक्रमणे 19 शताधिकाः ड्रोन विमानाः सम्मिलिताः आसन्। आक्रमणे न्यूनातिन्यूनं 2 जनयोः मृत्युः अभवत्, अथ च एकस्य तैलशोधनालयस्य क्षतिः अभवत्। भारत ऋतु विज्ञान विभागेन अद्य अण्डमान निकोबार द्वीप समूहे तमिलनाडु पुदुच्चेरी करैकल तेलंगाना चेत्येतेषु स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। जापान देशस्य इची नोमिया नगरपालिका व्यायामशालायाम् अजेय भारतं त्रिषु स्पर्धासु बांग्लादेशं 3-0 इत्यंकैः पराजित्य प्रागुपान्त्य चक्रे प्रविष्टम् इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 6:30. శ్రోతలు ఇప్పుడు వినబోతున్నాం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమం మొదటి భాగం.
2: శ్రోతలకు నమస్కారం.
3: నమస్కారం.
2: కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాజేష్
3: సార్
2: మెసేజెస్ ఉన్నట్టున్నాయి కదా?
3: అవును సార్.
2: అయితే మన కార్యక్రమంలో వెళ్లే ముందు కొన్ని ట్రాఫిక్ సూత్రాలు చెప్పి తర్వాత మనం ఉత్తరాలు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా? అంటే మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు వాహనాలని ఎలా నడపాలి, రోడ్డు మీద ఏ రకంగా మనం మన వెహికల్ని ఏ రకంగా మనం తీసుకెళ్లాలి, మనం ఎలా ప్రయాణించాలి, తోటి ప్రయాణికులతో ఎలా మనం సమన్వయంతో మనం సాగాలి అనే విషయాలు మన శ్రోతలతో క్లుప్తంగా ఒకసారి చెప్తే బాగుంటుంది.
3: అలాగే సార్.
4: మనం రోడ్డు మీద వాహనాలపైన వెళ్ళేటప్పుడు ఎడమవైపు మాత్రమే ప్రయాణం చేయాలి. కీప్ లెఫ్ట్ అని రాసుంటారు కదా, ఆ విధంగా. అది చాలా సురక్షితం. మనం ఎడమవైపు వాహనాలని ఓవర్టేక్ చేయకూడదు, అది చాలా ప్రమాదకరం. ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని ప్రయాణం చేయాలి. అలాగే మనం నడిచి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, అంటే నలుపు తెలుపు గెర్రలు ఉంటాయి. ట్రాఫిక్ ఆగినప్పుడు మాత్రమే ఇటు అటు ఇరువైపులా చూసి ఆ జీబ్రా క్రాసింగ్ పైన నడిచి రోడ్డు దాటితే సేఫ్గా ఉంటాం. తర్వాత మనం వాహనాల్లో వెళ్ళేటప్పుడు రోడ్లపైన కానీ రహదారులపైన కానీ అతి వేగంగా వెళ్ళకూడదు, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు కదా. మన ప్రయాణంలో ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మనం మన గమ్యస్థలానికి సురక్షితంగా చేరుకుంటాం.
2: మనం సురక్షితంగా ఉంటాం, అవతల వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచుతాం.
4: అవును సార్.
2: ఇక రాజేష్ ఉత్తరాలు చదివే సమయం అయింది కదా?
3: అవును సార్.
2: ఇప్పుడు మనం ఉత్తరాలు శ్రోతలు ఎంతో మంది ఆసక్తిగా ఎంతో అభిమానంగా మనకు పంపించినటువంటి ఉత్తరాలు, మెయిల్స్ అయితేనేమిటి, ఉత్తరాలు అయితేనేమిటి, వాట్సాప్ మెసేజెస్ ఏమిటి, అవన్నీ కూడా చదివితే మనం వారి ఉత్తరాలకు మనం సమాధానాలు ఇద్దాం. ఇక గాయత్రి
5: సార్,
2: ఈ వారం మరి ఉత్తరాలు చదువుతావా?
5: అలాగే సార్. ఈ ఉత్తరం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు సార్. గౌరవనీయులైన మా తిరుపతి ఆకాశవాణి కేంద్రం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు నిర్వహించిన మహోన్నతమైన ఆ దేవదేవుని వాహనాలపై ప్రవచనాలు వినిపిస్తున్న వ్యాఖ్యాతలకు, సిబ్బందికి, అలాగే ఆకాశవాణి వారికి, నిర్వహించిన వారికి, సహకరించిన వారికి, స్టేషన్ డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలన్నీ వింటుంటాం సార్. ప్రసారమవుతున్న ఫోన్ ఇన్ కార్యక్రమం, కథానికలు, డాక్టర్ గారి సలహాలు, నాటికలు, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు వింటున్నాం సార్ అంటూ రాస్తున్నారు సార్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు.
2: చాలా సంతోషం. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వెంకట సంజీవరెడ్డి, మీరంతా వారి కుటుంబ సభ్యులందరికీ మొదటిసారి ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాల గురించిన అభిప్రాయాలు మీరు పంచుకున్నారు, చాలా సంతోషం అండి. మీరు గుంటూరు జిల్లా దాసరిపాలెం అంటే మరి ఎక్కడ వస్తుంది, ఇది కూడా తర్వాత ఉత్తరంలో రాయండి. అంటే ఎటువైపు వస్తుంది, సిల్గవర్పేట వైపా, లేకపోతే తెనాలి, లేకపోతే ఇటు విజయవాడ వైపా, లేకపోతే సత్తెనపల్లి, పిడుగురాళ్ల ఈ వైపా, ఏదో ఎటువైపు ఒకసారి నెక్స్ట్ టైం రాయండి. మొదటిసారి మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం మాకు పంచుకున్నారు, చాలా సంతోషం. బ్రహ్మోత్సవాల సందర్భంగా వ్యాఖ్యానాలు మీకు నచ్చాయి, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా మీరు వింటున్నారు, డాక్టర్ గారి సలహాలు, నాటకాలు, కిసాన్ వాణి, అన్ని కార్యక్రమాలు మీరు వింటున్నారు, చాలా సంతోషం. మీరు నెక్స్ట్ టైం ఉత్తరంలో మీరు ఏం చేస్తుంటారు, ఎలా వింటున్నారు, అలాగే ఏ ప్రాంతం అంటే గుంటూరు నుంచి ఎంత దూరం అనేది కూడా నెక్స్ట్ ఉత్తరంలో రాయండి. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు పంచుకుంటూ ఉండండి. ధన్యవాదాలు
5: సార్. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు. తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలు విని కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం ద్వారా శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు అందిస్తున్న ఎం సుధాకర్ మోహన్ గారికి, డి సాయిరఘునాథ్ చరణ్ గారికి, నిర్మల మేడం గారికి మా ధన్యవాదాలు. 14వ తేదీ సోమవారం నాడు ఉదయం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శివభక్తి గీతాలు వినిపించారు, శ్రావ్యంగా ఉన్నాయి. 6:35 పొలం కబుర్ల కార్యక్రమంలో సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్యం గురించి రైతు సోదరులకు నీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ తెలిపిన వ్యవసాయ సమాచారం చాలా బాగుంది. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పరిచయ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారితో, అలాగే కేవీ మురళీకృష్ణ ఐపీఎస్ గారితో, తర్వాత ఆర్టీసీ మేనేజర్ మదన్మోహన్ గారితో, డాక్టర్ రవి గారితో జరిపిన పరిచయ కార్యక్రమంలో డి సాయి రఘునాథ్ చరణ్ గారు వారందరినీ చక్కగా పరిచయం చేసి శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ పాలనా యంత్రాంగం చేపట్టే కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలియజేశారు. మంచి కార్యక్రమాన్ని శ్రోతల కోసం అందించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, పరిచయకర్త డి సాయి రఘునాథ్ చరణ్ గారికి, మా కార్యక్రమ నిర్వాహకులకు ఎం సుధాకర్ మోహన్ సార్ గారికి ప్రత్యేక వందన చందన మందార మాలలు. 8:35 రత్న దీపికావళి కార్యక్రమంలో జాతీయ ఉద్యమకారుల జీవిత విశేషాలతో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం అనుభవించిన పద్మజా నాయుడు గారి జీవిత విశేషాలను నూతన వ్యాఖ్యాత లక్ష్మిగారు చక్కగా అందించారు. మంచి కార్యక్రమాన్ని సమర్పించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, ఈనాటి కార్యక్రమాన్ని శ్రోతలకు సుమధుర స్వరంతో వినిపించిన లక్ష్మీ మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే 9:00 చరిత్రలో ఈరోజు లో భాగంగా తారాశంకర్ రాజేంద్ర సింహ హిందీ భాషపై పట్టు ఉన్న వ్యక్తి, వారి జీవిత విశేషాలను లక్ష్మీ మేడం గారు క్లుప్తంగా తెలియజేశారు. అలాగే ఇదే రోజున హిందీ భాషా దినోత్సవం సందర్భంగా హిందీ భాష ఔన్నత్యాన్ని, వాటి గురించి లక్ష్మీ మేడం గారు చక్కటి విలువైన సమాచారాన్ని అందించారు. మేడం గారికి ధన్యవాదాలు. సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో యామిని గారి కథానిక అమ్మకు మనసు

0: అవకాశం ఉంటుందా? చాలా బాగుంది. మంచి కథానికను ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి ధన్యవాదాలు. సాయంత్రం 5:30 యువవాణి కార్యక్రమంలో నిర్మలా మేడం గారు హిందీ దివస్ దినోత్సవం సందర్భంగా విలువైన సమాచారం, హిందీ భాష ప్రాముఖ్యత గురించి, హిందీ భాష ఔన్నత్యాన్ని గురించి చక్కగా తెలిపారు. ధన్యవాదాలు. ఈ నెల 15వ తేదీ మంగళవారం ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వినిపించారు. గీతాలు అన్ని బాగున్నాయి. 6:35 పొలం కబుర్ల కార్యక్రమంలో కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, అలాగే చిరుధాన్యాల గురించి, వాటి విశిష్టత గురించి చక్కటి వివరాలు అందించారు. ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో పుష్పవాణి మేడం గారు దూరదర్శన్ దినోత్సవం గురించి, దూరదర్శన్ ఎప్పుడు పుట్టింది, వాటి ప్రసారాలు ఎప్పటినుంచి ప్రారంభమయ్యాయి, దూరదర్శన్ ఒక స్వర్ణ యుగమని, అది గ్రామీణ ప్రాంతాల్లో బాగా పనిచేస్తుందని, అన్ని వర్గాల వారికి దూరదర్శన్ చక్కగా ఉపయోగపడిందని మేడం గారు చక్కగా తెలిపారు. మేడం గారికి ధన్యవాదాలు. తర్వాత 8:35 వరదగుడి కార్యక్రమంలో అలనాటి మేటి నటి, తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార, యువతీ యువకులకు మెచ్చే నటి, తెలుగు హీరోల అందరి సరసన నటించిన మేటి నటి రమ్యకృష్ణ గారి జీవిత విశేషాలు, ఆమె సినిమా రంగ ప్రవేశం, ఆమె పొందిన అవార్డుల గురించి పుష్పవాణి మేడం గారు తనదైన శైలిలో మాటలు చెబుతూ అద్భుతమైన పాటలు అందిస్తూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ప్రత్యేకించి ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, కార్యక్రమాన్ని చక్కగా శ్రోతలకు అందించిన పుష్పవాణి మేడం గారికి మా శ్రోతల తరపున ధన్యవాదాలు. 16వ తేదీ బుధవారం నాడు 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రగీతల కార్యక్రమంలో తన గానం ద్వారా ప్రేక్షకులను ఒక ఊపు ఊపి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన గాయని స్వర్ణలత గారి జీవిత విశేషాలను నిర్మలా మేడం గారు తన మాటల ద్వారా విలువైన సమాచారాన్ని తెలుపుతూ చక్కటి పాటలు, మధురమైన మాటలు అందించిన నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు. స్వర్ణలత గారి జీవిత విశేషాలను చక్కగా తెలిపారు. 18వ తేదీ శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలను వినిపించారు. చాలా బాగున్నాయి. 6:35 పొలం కబుర్ల కార్యక్రమంలో వరిలో నేరుగా విత్తనం విత్తే పద్ధతి, డ్రమ్ సీడర్ ఉపయోగాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే వివిధ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల, పచ్చిదోమ, తెల్లదోమ వాటి నివారణ మార్గాల గురించి రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం అందించారు. ధన్యవాదాలు. ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా జస్టిస్ మహమ్మద్ ఇదైతుల్లా గారి జీవిత విశేషాలను కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కటి విశేషాలను చెబుతూ కార్యక్రమంలో విలువైన సమాచారాన్ని అందించారు. 8:35 వరదగుడి కార్యక్రమంలో 1980-1990 సంవత్సరంలో మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు విజయ బాపినీడు గారి జీవిత విశేషాలు చెబుతూ వారు నిర్మించిన హిట్ చిత్రాలలోని విశేషాలను, వారు పొందిన అవార్డుల గురించి, వారి సినీ జీవితాన్ని గురించి సుమధుర స్వరం ద్వారా మంచి హిట్ సాంగ్స్ వినిపించిన నూతన వ్యాఖ్యాత మేడం గారికి ధన్యవాదాలు. అలాగే 9:30 10:00 చిత్రలేఖలో ప్రతిలేఖకు తన కవిత గానామృతం ద్వారా శ్రోతల ఉత్తరాలకు, వారి యొక్క పాటలకు కవితలు చెబుతూ వినిపించిన మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే గత 2 నెలల డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ చెల్లా సుమన్ గారి ద్వారా ఎం సుధాకర్ మోహన్ గారు అనుసంధానకర్తగా డాక్టర్ గారి నుంచి విలువైన దంత సమస్యలపై సమాధానాలు అందిస్తూ, శ్రోతలు అడిగిన దంత సమస్యలపైన విలువైన సమాధానాలు అందిస్తున్న డాక్టర్ చెల్లా సుమన్ గారికి మా ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా, మా శ్రోతల ద్వారా ధన్యవాదాలు. 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ప్రతిరోజు రాత్రి ఉదయం వివిధ పల్లకి సేవలపై సేవలు అందిస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం అందిస్తున్న అర్చక పురోహితులకు, అలాగే స్టేషన్ ఇంజనీరింగ్ సాంకేతిక విభాగంలో సేవలు అందిస్తున్న ఇంజనీరింగ్ విభాగానికి సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి సహ వ్యాఖ్యాతలకు మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య.
1: పోలేరయ్య గారు, చాలా సంతోషం అండి. కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి మీరు అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం. ఇంత వివరంగా మొత్తం కార్యక్రమం అంతా మీ ఉత్తరాలే సరిపోతూ ఉన్నాయి, చాలా సంతోషం. మీరు చక్కగా అన్ని కార్యక్రమాల గురించి రాశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి

0: సన్నాహక ఏర్పాట్ల గురించి మనం టిటిడి చైర్మన్ గారితోనూ, అలాగే సివిఎస్ఓ గారితోనూ, అలాగే ఆర్టీఏ తిరుపతి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మరి మురళీమోహన్ గారితోనూ మనం పరిచయం ప్రసారం చేశాం. అలాగే సిపిఆర్ఓ డాక్టర్ రవి గారితో కూడా మనం పరిచయం ప్రసారం చేశాం. కార్యక్రమం మీకు నచ్చింది, ఇంకా రత్నదీప్ కావళి మీకు నచ్చింది, అలాగే ఇంకా యువవాణి కార్యక్రమంలో చక్కగా హిందీ దివస్ కార్యక్రమం గురించి మీకు విధమైన సమాచారం మీకు నచ్చింది అంటున్నారు. సంతోషం ప్రభాత రేఖలు, అలాగే ఇంకా వరదగుడి కార్యక్రమంలో రమ్యకృష్ణ గారి జీవిత విశేషాలతో పూర్చిన కార్యక్రమం మీకు నచ్చింది. ఇంకా వివరంగా అన్ని కార్యక్రమాలు, పొలం కబుర్లు, మొత్తం అన్ని కార్యక్రమాలు మీరు చాలా వివరంగా ప్రస్తావించారు, చాలా సంతోషం. అలాగే ప్రాజెక్ట్ కార్యక్రమంలో కూడా మీరు కాల్ చేస్తూ ఉన్నారు, విలువైన సందేహాలను మీరు వెలిపుచ్చుతూ మీ వరకే కాకుండా మీ తోటి వారి సందేహాలను కూడా మీరు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కూడా మీకు నచ్చి చాలా సంతోషం పోలేరా గారు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. మంగళవారం ఓ బాటసారి కార్యక్రమంలో ఎల్లోరా గుహలు రెండవ భాగం కార్యక్రమం పూర్తిగా విన్నాము. రెండవ భాగంలో 10వ గుహ విశ్వకర్మ గుహ అని, అలాగే 12వ గుహ గురించి కొన్ని వివరాలు చెబుతూ 15వ గుహ దశావతార గుహ అని, 16వ గుహ సంబంధించి ఇక్కడ కైలాస ఆలయం వద్ద ఒకే రాతితో తలచిన మహా ఆలయం, అందులో ఉన్న ఏనుగుల శిల్పాలు, నంది మండపం, పురాణ దృశ్యాలు ఉన్నట్లు వివరిస్తూ 21వ గుహ రామేశ్వర ఆలయం గుహ అని పిలుస్తారని చెప్పారు. ఇక్కడ గంగా, యమున శిల్పాలు, అలాగే ద్వారపాలికలు ఎక్కడి శిల్పాలకు రాతితో చెక్కిన వస్త్ర రూపాలుగా కనిపిస్తాయని చెప్పారు. శిల్పంలోని ముఖంలో భావం కూడా చక్కగా కనిపిస్తుందని, 29వ గుహ ఇతర గుహాల కంటే విశాలంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్లి చూస్తే శివపురాణం ప్రపంచం, ఇక్కడ శివుడు, పార్వతీ దేవతలు ఉన్నట్లు వివరించారు. అలాగే ఇక్కడ పురాణ దృశ్యాలు, రాతి గోడలపై దృశ్యాలు చక్కగా కనిపిస్తాయని చెబుతూ 30 నుండి 34వ గుహలు జైన గుహలని, ఇక్కడ ప్రశాంత వాతావరణం, ధ్యాన భంగిమలు, ఆత్మశుద్ధి భావాలు శిల్పాలతో కనిపిస్తాయని వివరిస్తూ, అలాగే 30వ నంబర్ గుహ చిన్న కైలాసమని పిలుస్తారని, అలాగే 31వ గుహ దీని 4 స్తంభాల గుహ, ఇక్కడ 7 పడగల నాగదేవత అలాగే మహాబలి ఆకర్షితుడవుతున్నాడని, గర్భగుడిలో సింహాసనంపై కూర్చున్న మహావీరుని విగ్రహం కనిపిస్తుందని ఎన్నో విషయాలు వివరిస్తూ 32వ గుహకు సంబంధించి ఇది ఇంద్రసభ గుహ, అతి పెద్దది, అలాగే విశాలమైన ప్రాంగణం ఉంటుందని చెబుతూ 32వ గుహకు సంబంధించి ఇది ఇంద్రసభ గుహ అతి పెద్దది అలాగే విశాలమైన ప్రాంగణం ఉంటుందని చెబుతూ 33వ గుహ జగన్నాథ సభ గుహ, అలాగే 34వ గుహ చిన్నదైన వరండా మండపం ఉన్నాయి, అలాగే ఇక్కడ ఎన్నో తెలియని విషయాలు వివరించారు. ఇలాంటి ఆలయాల గురించి వింటూ ఉంటే సమయం ఎలా గడిచిందో తెలియలేదు. చక్కటి కార్యక్రమం అందించిన శ్రీ సాయిరంగరాజ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం 16వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు చక్కటి ప్రబోధ గీతం వినిపించి మమ్మలను మైమర్పించారు. అలాగే 6:30 వినాయక భక్తి గీతాలు వినితరించాం. అనంతరం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీమతి అడవిలక్ష్మి గారి ఎన్నో విలువైన సూక్తులు వినిపించారు, వారికి మా ధన్యవాదాలు తెలియచేయండి. అనంతరం 6:35 పొలం కబుర్ల కార్యక్రమంలో కొర్ర పంట సాగు గురించి, సస్యరక్షణ చర్యలు, పంట జూన్ జూలై మాసాలలో వేసుకుంటే అనుకూలంగా ఉంటుందని, ఎకరానికి 8 క్వింటాల్స్ నుండి 12 క్వింటాల్స్ వరకు మంచి దిగుబడి వస్తుందని, అలాగే ఇందులో అంతర్ పంటలలో కందిపంట అలాగే వేరుశనగ వేసుకోవచ్చని ఎన్నో విలువైన విషయాలను రైతులకు తెలియజేశారు. అనంతరం పంటలకు సంబంధించి ఏ ఏ మందులు ఎంత మోతాదులో వాడాలని ఎంతో ఓపికతో వివరించారు, వారికి మా ధన్యవాదాలు. అనంతరం ప్రభాత రేఖలు కార్యక్రమం కూడా విన్నాం. చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా వారు గురించి మేడం గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారికి మా ధన్యవాదాలు తెలియజేయండి. అనంతరం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో హృద్రోగాలు, ఆయుర్వేదం గురించి డాక్టర్ కె పార్థసారథి గారితో పరిచయం పూర్తిగా విన్నాం. పరిచయకర్త శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారు డాక్టర్ గారి నుండి ఎన్నో విలువైన విషయాలు రాబట్టారు. చక్కటి కార్యక్రమం అందించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ధన్యవాదాలు. అనంతరం ఉదయరాగం కార్యక్రమంలో

0: రాజేష్ గారు పాడిన పాట మీసమున్న నేస్తమా అన్న పాట వినిపించి ఈ కార్యక్రమానికే వన్న తెచ్చారు. అనంతరం 8:35 ప్రత్యేక చిత్రసీమ ఆల్బం కార్యక్రమంలో స్వర్ణలత గారు పాడిన ఎన్నో మంచి మంచి పాటలు వినిపించి మేడం గారు శ్రోతలను ఆనందింపచేశారు. అనంతరం 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహనంపై ప్రత్యేక వ్యాఖ్యానంలో ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో పూర్తిగా విన్నాము. ఈ కార్యక్రమం వింటూ ఉంటే తిరుపతిలో ఉన్న అనుభూతిని పొందాము. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమ నిర్వహణ అధికారి అయిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ శ్రీ సుధాకర్ మోహన్ గారికి, సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా.
1: చాలా సంతోషం నాగనాథ్ గుప్తా గారు, మీరు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం. అప్పటి నుంచో కార్యక్రమాల పట్ల మీరు ఎంతో అభిమానంగా ఉంటారు మా కార్యక్రమాల పట్ల. ఇక ఓబాటసారి కార్యక్రమం గురించి చక్కటి అభిప్రాయం పంచుకున్నారు, చాలా సంతోషం. ఎల్లోరా గుహల గురించి మనం రెండు భాగాలుగా ఆ కార్యక్రమం ప్రసారం చేశాం, అది మీకు నచ్చింది, చాలా సంతోషం. ఇంకా మీరు కూడా పోలేరే గారితో పోటీ పడి పేజీలు పేజీలు ఉత్తరాలు రాసేస్తా ఉన్నారు, చాలా సంతోషం. ఎంత వివరంగా మీరు రాస్తున్నారు, మేము కూడా కార్యక్రమం ఎంత కార్యక్రమం మేము ప్రసారం చేశామా అని మాకు అనుమానం, సందేహం, అలాగే సంభ్రమం వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇంకా ప్రబోధ గీతాల గురించి, సూక్తి ముక్తావళి గురించి, పొలం పనుల గురించి, ప్రభాత రేఖల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించిన జన్మదిన సందర్భం విశేషాలు, అలాగే వైద్య విజ్ఞాన కార్యక్రమం గురించి కూడా మీరు డాక్టర్ కె పార్థసారథి గారితో పరిచయం మీరు విన్నారు, చాలా సంతోషం అండి నాగనాథ్ గుప్తా గారు. ఇంకా బ్రహ్మోత్సవాల గురించి కూడా మీరు చక్కగా మీరు నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో మీరు పూర్తిగా విన్నారు కదా, చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం మనది రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి, కాబట్టి ఆ కార్యక్రమం గురించి కూడా మీరు చక్కగా మంచి అభిమానం ప్రదర్శించిన సంతోషం అండి. నెక్స్ట్ టైం ఉత్తరాల్లో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మీరు క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీరు మాకు తెలియచేయండి. ఇలాగే నాగనాథ్ గుప్తా గారు, ఇలాగే మీరు మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి, ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం చిన్న గుట్టుగొండ మండలం నల్ల ఓబురవారిపల్లి కోటబైలు గ్రామం నుండి సుకన్య, అనసూర్య, ఈశ్వరయ్య, శ్రావణ్ కుమార్, పుష్పలత, సాయి కుమార్, చిన్ని రాస్తున్నారు సార్. నమస్తే మేడం, బాగున్నారా? అలాగే మీ స్టాఫ్ అందరూ బాగున్నారా? మేడం, పసందైన వంటకాలు చాలా బాగున్నాయి, అందులో కొన్ని వంటకాలు చేశాను, చాలా బాగా వచ్చాయి. మేడం, అన్ని కార్యక్రమాలు కూడా చాలా చాలా బాగున్నాయి, అన్ని కార్యక్రమాలు ఇష్టం మేడం అంటూ రాస్తున్నారు సార్. చిన్న గొట్టుగల్లు మండలం నల్ల ఓబురవారిపల్లి కోటబైలు గ్రామం నుండి సుకన్య, అనసూర్య, ఈశ్వరయ్య, శ్రావణ్ కుమార్, పుష్పలత, సాయి కుమార్, చిన్ని.
1: చాలా సంతోషం అండి, మీరు చిన్న గొట్టిగల్లు నల్ల ఓబులవారిపల్లి నుంచి, కోటబయలు గ్రామం నుంచి సుకన్య గారు, అనసూయ గారు, ఈశ్వరయ్య, శ్రావణ్ కుమార్, ఇంకా మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం అండి. ఆకాశవాణి కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. మొదటిసారిగా ఉత్తరం రాస్తున్నట్టున్నారు మీరు, చాలా సంతోషం. పసందైన వంటకాలు ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం. వంటకాలు కూడా మీరు చేసుకుని తిన్నారు, చాలా సంతోషం అండి. కొన్ని వంటకాలు చేశాను మేడం, చాలా బాగున్నాయి అన్నారండి. అందులో అన్ని చేయలేదు, సరే మిగతా కూడా చేసి చెప్పండి ఎలా ఉన్నాయి. చాలా సంతోషం అండి సుకన్య గారు, అనసూయ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి, ధన్యవాదాలు.
0: సరే, ఈ ఉత్తరం మెయిల్ ద్వారా వచ్చింది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, మన్విత్ రాస్తున్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం సూక్తి ముక్తావళిలో సూక్తులు చాలా బాగుంది. మీ కేంద్రం నుండి ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం ప్రపంచంలోని అందమైన ప్రకృతి పర్యాటక ప్రదేశాల గురించి వినిపించే ఓ పాఠసారి కార్యక్రమంలో ఎల్లోరా గుహల గురించి వివరణ విన్నాము. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. కార్యక్రమం చాలా చాలా బాగుంది, ప్రసారం చేస్తున్న మీకు మా కృతజ్ఞతలు అంటూ రాస్తున్నారు సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, మన్విత్.
1: చాలా సంతోషం ప్రకాష్, శ్యామల ప్రకాష్ గారు, అశ్విని, మన్విత్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుంచి మీరు ప్రతి రోజు ఆ రోజుకు ఆ రోజే చక్కగా మేము ప్రసారం చేసిన కార్యక్రమాల గురించిన ఏదో ఒకటి మీకు నచ్చిన కార్యక్రమం గురించి వెంటనే మాకు మెయిల్ ఇస్తారు, చాలా సంతోషం అండి. అదేవిధంగా మీరు ఆ ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. ఇంకా ఓబాటసారి కార్యక్రమం గురించి మీరు ప్రస్తావిస్తారు, చాలా సంతోషం అండి. అలాగే మీరు మిగతా కార్యక్రమాల గురించి కూడా మీరు ప్రస్తావిస్తే చాలా బాగుంటుంది, అలాగే చక్కగా వివరంగా మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం మాకు తెలియజేస్తే చాలా సంతోషం అండి, బాగుంటుంది, ధన్యవాదాలు. మరి

0: అలాగే మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
1: సార్. ఈ ఉత్తరం తిరుపతి జిల్లా చిగురువాడ నుండి హరీష్, సాయి కిరణ్, లోకనాథం, సావిత్రి, గీత, శ్రీకృష్ణ రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారం. మీ కార్యక్రమాలన్నీ బాగున్నాయి, ముఖ్యంగా వరదగుడి కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు సార్. తిరుపతి జిల్లా చిగురువాడ నుండి హరీష్, సాయి కిరణ్, లోకనాథం, సావిత్రి, గీత, శ్రీకృష్ణ.
0: చాలా సంతోషం అండి. మరి తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ చిగురువాడ నుంచి రాస్తున్నారు హరీష్, లోకనాథం, సాయి కిరణ్ గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషం అండి. కార్యక్రమాలన్నీ బాగున్నాయి, ముఖ్యంగా వరదగుడి కార్యక్రమం బాగుంది అంటూ సింపుల్ గా ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం. మనకి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, వాళ్ళు కూడా ఇలాగే రాస్తారు, ఏదో ఒక కార్యక్రమం గురించి ఒక లైన్ రాసి పంపిస్తారు. మీరు అలా చేయకండి, ఇంకా అన్ని కార్యక్రమాల గురించి వివరంగా రాయండి. పోలేరాయ్ గారు, అలాగే నాగనాథ్ గుప్తా గారు, కట్ల సతీష్ గారు ఏ రకంగా, అదేవిధంగా మన రఘుబీర్ సింగ్ గారు ఏ రకంగా వివరంగా రాస్తారు, అలా రాసి పంపించండి, బాగుంటుంది. అలాగే ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. హరీష్ గారు ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమాధానాలు ఇచ్చిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు. రెండవ భాగం తిరిగి మంగళవారం అంటే రేపు సాయంత్రం ఇదే సమయానికి వింటారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు మనం సినిమా పాటలు విందాం. ముందుగా మీరు వినబోతున్న పాట ఫంకీ సినిమా నుంచి, ఈ పాట వినండి.

0: విన్న పాట ప్రియా ప్రియతమ సినిమా కోసం కార్తీక్ పాడిన భువనచంద్ర గీత రచనది. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు విద్యాసాగర్. పాట విన్నారు కదా, ఇప్పుడు ఒక ప్రకటన. సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: ఈరోజు రాత్రి 8:00 to 8:30 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. సమయం 7:05 అవుతోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ నుండి భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతి అయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు.

ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3,00,000కు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89,00,000 మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచస్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5

0: శాతం ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66 నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పథకం సాధించగా రుద్రాక్ష్ పాటిల్ కాంస్య పథకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పథకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీమ్ ఈవెంట్లోనూ భారత్కు రజత పథకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పథకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పథకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
2: అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఈ గులాబీ రంగు పురుగు మనకి కేవలం బీటీ మీద కానివ్వండి, లేకుంటే నాన్ బీటీ విత్తనాల మీద కానీ మనకి వస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బీటీ పత్తి అనేది మనకి 2002 సంవత్సరంలో మనకి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అన్ని రకాలు కానివ్వండి, లేకుంటే రకరకాలు మనకి వరలక్ష్మి కానివ్వండి, అదేవిధంగా రకాలు అనేది సాగు చేసేవాళ్ళు. అంతకుముందు చాలా రకాల మందులు అనేది పిచికారీ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు కానివ్వండి, లేకుంటే అందులో వచ్చే శనగపచ్చ పురుగు కానివ్వండి, తర్వాత లద్దె పురుగు కానివ్వండి, ఇవన్నీ మనకు అదుపులో ఉండేవి. కాకపోతే ఈ 2002 సంవత్సరం నుంచి మనకి బీటీ అనేది మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ ప్రత్తి అనేది బాగా మనకు కర్నూలు కానివ్వండి, నంద్యాల కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ కానివ్వండి, లేకుంటే కృష్ణా జిల్లా కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ విధంగా మనకేంటంటే విస్తీర్ణము పెరిగే కొద్దీ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో మనకు పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనకు 2002 సంవత్సరంలో మొదటి దశగా మనకు BT1 అంటే BG1 అనే పత్తిని మనకు విడుదల చేశారు. తర్వాత దశలో 2006లో మనకి BG2 అంటే ఈ BG1 BG2 అంటే మనకు అందులో విషం అనేది ఉంటుంది. మనకి ఆ విషం అనేది మనకు ఈ గులాబీ రంగు పురుగు అదేవిధంగా మనకి శనగపచ్చ పురుగు మీద పనిచేసే విధంగా ఈ బీటీ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ 2002 సంవత్సరంలో ఎప్పుడైతే మనకు బీటీ విడుదల చేశారో అప్పుడు మనకి రెండు ప్యాకెట్లు అనేది మనకి సరఫరా చేయడం జరిగిందండి. ఒక ప్యాకెట్ లో మనకు బీటీ విత్తనాలు ఉండేవి 450 గ్రాములు, అదేవిధంగా నాన్ బీటీ విత్తనాలు ఒక 120 గ్రాములు.

చొప్పున మనకు సరఫరా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బీటీ విత్తనాలు రైస్ ఫ్లోర్లో ఎక్కువగా సాగు చేశారు. కాకపోతే నాన్ బీటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 4 సార్లు అంటే రెఫ్యూజియా అంటారండి. ఈ రెఫ్యూజియా వల్ల పాటించ

తిని అరిగించుకునే శక్తి వచ్చేసి నిరోధక శక్తి అనేది ఏర్పరచుకోదండి. ఈ గులాబీ రంగు పురుగు BT1 ఉండే విషం కానివ్వండి, లేకుంటే BG2 అంటే రెండు క్రై 1 వేసి, అదేవిధంగా క్రై 2 AB2 విషం తినేసి అరిగించుకునే శక్తి వచ్చింది కాబట్టి 2009 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనకి ఏదైతే రకరకాల దాదాపు మార్కెట్లో చూసుకున్నట్లయితే దాదాపు 2300 నుంచి 2400 హైబ్రిడ్స్ అనేది మనకు మార్కెట్లో రైస్ సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఎటువంటి హైబ్రిడ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు చూసుకోవచ్చండి. అంటే ఈ గులాబీ రంగు పురుగు దాదాపు 30 నుంచి 90% వరకు నష్టం కలగజేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు కానివ్వండి, దీని లక్షణాలు కానివ్వండి, తర్వాత దీన్ని ఎలా నివారించుకోవాలి సమగ్ర యాజమాన్య పద్ధతిలో అనేది మనము ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీని యొక్క జీవిత చక్రం ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని గాయపరచు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మోనోఫేగస్ అంటాం. అంటే ఇదేంటంటే గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి ఆశ్రయ మొక్కలు అనేది మనకి లేవండి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు చూసుకున్నట్లయితే దానికి దాదాపు 180 నుంచి 190 ఆశ్రయ మొక్కలు అని, అంటే అది మనకి పత్తి మీద వస్తుంది, అదేవిధంగా కంది మీద వస్తుంది, అదేవిధంగా పెసర మినుము ఇటువంటి రకరకాల పంటల మీద ఈ శనగపచ్చ పురుగు వస్తుంది. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు అనేది కేవలం మోనోఫేగస్ పెస్ట్ అంటారు, అంటే కేవలం పత్తి మీద మాత్రమే తినేసి ఆధారపడి తన జీవనం సాగిస్తుంది కాబట్టి దీన్ని మోనోఫేగస్ అంటారు. అదేవిధంగా దీని జీవిత చక్రం చూసుకున్నట్లయితే అన్ని పురుగుల్లానే ఈ గులాబీ రంగు పురుగుకి మనకి 4 దశలు ఉంటాయండి. అందులో ఏంటంటే గుడ్డు దశ 1, తర్వాత పిల్ల పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. ఇందులో ఏంటంటే పిల్ల పురుగు దశలో అంటే 4 లార్వా స్టేజెస్ అంటారు. ఇక్కడ ఏంటంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, అతి తక్కువలో ఏంటంటే 5వ దశ మనకి పొలంలో చూసుకోవచ్చు. ఈ 4 దశల్లో ప్రత్యేకత ఏంటంటే తల్లి పురుగు దశ ఏంటంటే దాదాపు 6 నుంచి 7 రోజులు ఉంటాయండి. పూర్తిగా మనకి జీవిత చక్రం వచ్చేసి 40 నుంచి 45 రోజులు. అంటే వాతావరణ పరిస్థితులు బట్టి మనకి గాల్లో ఉన్న తేమ శాతం కావచ్చు, అదేవిధంగా ఎండ కావచ్చు, దీని అన్ని అనుకూలంగా ఉంటే దాదాపు 40 నుంచి 45 రోజులు మనకి జీవిత చక్రం ఉంటుంది. లేదనుకోండి ఒకవేళ మనకి బాగా వర్షం పడి లేకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జీవిత చక్రం అనేది 40 రోజుల్లోనే ముగుస్తుంది. సో ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ తల్లి పురుగు వచ్చేసి దాదాపు 500 నుంచి 600 గుడ్లు గుంపులు గుంపులుగా పెడుతుందండి. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశ 2వ దశ మన గులాబీ రంగులో ఉండవండి, అది కేవలం మనకి తెలుపు రంగులో ఉంటుంది. 3వ దశ నుంచి ఆ గులాబీ రంగు వర్ణంలో మారుతూ ఉంటుంది. రైతులు ఏమిటంటే మనకు ఎప్పుడైతే పత్తి పగిలేటప్పుడు ఈ పురుగును చూస్తారో అప్పుడు మనకు గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది. అంటే మొదటి 4 దశలు మీకు చెప్పాను, అందులో ఏంటంటే 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇందులో నిద్రావస్థ అనేది మనకు ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ నిద్రావస్థ ఏంటంటే మనకు ఎటువంటి ఆహారం సేవించుకోకుండా దాదాపు 1 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ గులాబీ రంగు పురుగు అలానే నిద్రావస్థలో ఉండిపోతుంది. దీనివల్ల దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి బాగా వృద్ధి చెంది మనకి మొదటి దశలో అంటే దాదాపు పంట 30 నుంచి 40 రోజుల్లో ఉన్నప్పుడు ఆ తల్లి పురుగు వచ్చేసి గుడ్లు పెట్టడము స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే మనకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు రావాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు అనేది ఏర్పడాలండి. అనుకూలమైన పరిస్థితులు అంటే ఏంటంటే మీకు ఎక్కువగా పత్తి సాగు చేసినప్పుడు, లేకుంటే గాల్లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉన్నప్పుడు, ఇవి అనుకూలమైన పరిస్థితులు అండి. ఆ అనుకూలమైన పరిస్థితుల్లో మనకేంటంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి కోశస్థ దశకు మారి, తర్వాత కోశస్థ దశ నుంచి తల్లి పురుగుగా మారి, తల్లి పురుగు ఏంటంటే మీకు గుడ్లు పెట్టడం చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి గులాబీ రంగు పురుగు మనం జీవిత చక్రం చూసుకున్నాం. జీవిత చక్రంలో ఏంటంటే ప్రత్యేకించి గుడ్డు దశ చూసుకున్నట్లయితే గుడ్డు దశ మనకు కేవలం 3 నుంచి 4 రోజులు ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే గుడ్డు నుంచి పెగిలిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 1.5 నుంచి 2 గంటలు మాత్రమే బయట ఉండేసి తర్వాత లోపలికి చొచ్చుకుపోయి మనకి ఎటువంటి లక్షణాలు అంటే నష్టపరిచిన గాయపరిచిన లక్షణాలు బయట నుంచి ఏ విధంగా కూడా కనపడవండి. ఎందుకంటే కాయ పెరిగే కొద్దీ మనకు ఆ కాయ నుంచి వచ్చే ఇవన్నీ మనకు బూడుకుపోయి బయట నుంచి ఎటువంటి లక్షణాలు కనపడుకోకుండా లోపల తినుకుంటూ జీవనం సాగిస్తుందండి. ప్రత్యేకించి ఈ పిల్ల పురుగులు 1వ దశ నుంచి దాదాపు 4వ దశ వరకు లోపల కాయలో గింజలు అనేది తినేసి మనకు పత్తి నాణ్యత కూడా తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది కోశస్థ దశకు మారేటప్పుడు మనకేంటంటే బయట నుంచి అంటే కాయ నుంచి బెజ్జం పెట్టుకొని బయటకు వచ్చేసి ఆ నేల్లో కానివ్వండి లేకుంటే కాయలో కానివ్వండి మనకు ఈ నిద్రావస్థకు పోతుందండి. ఈ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో మగ తల్లి పురుగులు ఆడతల్లి పురుగులు దాదాపు 6 నుంచి 7 రోజులు దాని కాలం కాబట్టి అదేంటంటే ఎక్కడైతే పూత గోడ ఉంటుందో అక్కడ మనకు గుడ్లు పెట్టి మనకు పిల్ల పురుగులు వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ చూసుకున్నట్లయితే గాయపరచు విధానంలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏదైతే ఉందో అంటే దాదాపు 30

30 నుంచి 40 రోజుల లోపు ఈ తల్లి పుర్రులు గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు మనకి అంటే పూత గోడ దశలో మనకి ఆకుల మీద కానివ్వండి పూత మీద కానివ్వండి మనకి ఆ గోడ మీద అడుగు బాగాన తల్లి పురుగు గుంపులు గుంపులుగా దాదాపు 600 నుంచి 800 గుడ్లు అనేది దాదాపు 5 నుంచి 6 రోజులు పెట్టుకుంటూ ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే పిల్ల పురుగులు ఆ పత్తి లోపలికి అంటే పత్తి ఏదైతే ఉందో ఆ పూత లోపలి లోపల మనకి ఏదైతే గుడ్డి పూలు అంటే మనం చూసుకున్నట్లయితే గుడ్డి పూలు అనేది మనకు మొదటి దశలో చూసుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల నుండి వచ్చిన వెంటనే మొగ్గలు మరియు లేత కాయల మీద ఆశ్రయం పొందుతాయండి. సో దానివల్ల ఏంటంటే మనకు లోపలికి వెళ్ళిన ఎటువంటి మనకి లక్షణాలు అనేది బయట నుంచి కనపడకపోగా ఎప్పుడైతే ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఈ గుడ్డి పూలు అనేది మనకు కనపడతాయండి. ఈ గుడ్డి పూలు ఏంటంటే లోపల ఈ పిల్ల పురుగులు ఉంటాయి. ఆ పిల్ల పురుగులు ఏంటంటే బాగా తినేసి లోపల భాగము బాగా ఈ జీడలా మనకి లోపల ఉండేసి ఈ గుడ్డి పూలుగా మారుస్తాయి. ఈ గుడ్డి పూలు ఏంటంటే మీకు దానివి మీకు కాయలుగా మారుకోకుండా రాలిపోవడం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే మొదటి దశలో మనకి గుడ్డి పూలను గమనించుకుంటే ఇది కూడా ఒకనికి గాయపరిచే లక్షణాలే. అదేవిధంగా గుడ్డి కాయలు కూడా ఏర్పడతాయండి. గుడ్డి కాయలు ఏంటంటే మనకు ఎటువంటి మనకు పక్వానికి రాకోకుండా మొదటి దశలో రాలిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి గాయపరిచే లక్షణాలుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే ఒకవేళ ముదురు కాయలను ఆశిస్తే అంటే ఇప్పుడు మీకు చెప్పింది లేత పంటలో మనకు దాదాపు 40 నుంచి 60-70 రోజుల్లో మనకి కాయ దశలో ఉంటే అప్పుడు మీకు గుడ్డి కాయలు కానివ్వండి, అదేవిధంగా కాయలో నుంచి బెజ్జాలు కానివ్వండి, అదేవిధంగా గుడ్డి పూలు కానివ్వండి మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా ముదురు కాయల మీద మనకు ఆశిస్తే మనకి ఏమవుతుందంటే మనకి చాలా నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా ఆ కాయ మీద బెజ్జాలు అనేది మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పురుగు ఉనికిని మనం చాలా వరకు రైస్ ఓవర్లు చూసుకున్నట్లయితే దాన్ని ఉనికిని ఎలా గమనించుకోవాలి అంటే దాని ఆ గులాబీ రంగు పురుగు మన పొలంలో ఉందా లేదా, ఆ పొలంలో ఉందా లేదా అని గమనించుకోవడానికి ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలండి. తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోకపోవడంతో మనకి దానివల్ల కూడా మనకి చాలా నష్టం కలగజేస్తాయి ఈ గులాబీ రంగు పురుగులు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు గాయపరచు లక్షణాల్లో ఈ పురుగు ఉనికిని గమనించుకోవడమే చాలా ముఖ్యమండి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గుడ్డి పూలు, అంటే గుడ్డి పూలు ఏంటంటే దాదాపు 1-2% అంటే గుడ్డి పూలు 100లో 10లో 1 నుంచి 2 గుడ్డి పూలు ఉంటే వెంటనే మనకు నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా మనకేంటంటే కాయపై భాగంలో మనకి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి కనపడతాయి. అంటే కాయ దగ్గరగా చూసుకున్నట్లయితే కాయ మీద చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి, అవి కూడా గమనించుకోవాలి. అది కూడా ఒక లక్షణం. అదేవిధంగా గుడ్డి పత్తి, అంటే పత్తి కూడా గుడ్డి పత్తిలా మారిపోతుంటది. అదేవిధంగా రంగు మారిన పత్తి, ఇదేంటంటే ప్రత్యేకించి ఏంటంటే కాయ లోపలుండి బాగా గింజలు తినేయడం వల్ల మనకేంటంటే పత్తి ఒక నాణ్యత అనేది తగ్గిపోతాయండి. ఇవన్నీ మీకు గాయపరచు లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి. అంటే ఇదేంటంటే మొదటి దశలోనే మనకి పూత దశ నుంచి తర్వాత కాయ దశ వరకు ఈ లక్షణాలు గమనిస్తేనే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనము నివారించుకోవడానికి సాధ్యపడుతుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంటకాలంలో గులాబీ రంగు పురుగు వృద్ధి చెందడం ఎలా ఉంటుంది, మనకి పంటకాలంలో చూసుకున్నట్లయితే ఈ గొంగళి పురుగులు ఆహార పదార్థాలు లభ్యం కాకపోవడంతో మనకి ఏదైతే ఉందో ఏర్పడినప్పుడు గొంగళి పురుగులు నిద్రావస్థ, ఇందాక చెప్పినట్లు బాగా మనకు అనుకూల పరిస్థితిలో ఉంటే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి తల్లి పురుగు గుడ్లు పెడుతుందండి. ఇది ఎప్పుడు ఉంటే దాదాపు 40 రోజుల నుంచే మనకు మొదలవుతుందండి. అంటే 40 రోజుల నుంచి దాదాపు పంట అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగులు అన్ని దశలు మనకి తల్లి పురుగులు కానివ్వండి, గుడ్డు దశ కానివ్వండి, పిల్ల పురుగులు కానివ్వండి, అన్ని దశలు మనకి పొలంలో చూసుకోవచ్చండి. అందులో మనకి వాటిలో 10% మాత్రమే బతకగలవు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పెట్టిన గుడ్లన్నీ బతకలేవు కాబట్టి కొన్ని 10% మాత్రమే మనకి ఉంటాయి. అందులో కూడా మనకు ఆ 10% మాత్రం ఉన్నా కూడా మనకు దాదాపు 100% వరకు నష్టం కలగజేసే ధోరణి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 120 రోజులు మొక్కల కాయలు మీద గుడ్డు పెడుతుందండి. మనకు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు 40 రోజుల నుంచి దాదాపు 180 రోజుల వరకు పంటకాలం అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నష్టం మనం చూసుకున్నట్లయితే 90 రోజుల తర్వాత మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్తుంది. ఎందుకంటే మనకు ఆ దశలో మనకు కాయలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్ది. అంటే మొదటి దశలో గుడ్డి పూలు కానీ అదేవిధంగా తర్వాత దశలో కాయల మీద ఎక్కువగా నష్టపరుస్తాయండి. ఈ విధంగా మనకేంటంటే గుడ్డు పత్తి రావడం, అదేవిధంగా గుడ్డి కాయ రావడము, అదేవిధంగా కాయ మీద బెజ్జాలు రాలిపోవడము, ఈ విధంగా నష్టపరచు విధానం, అదేవిధంగా గాయపరచు విధానం కూడా మనం చూసుకోవాలండి. మొదటి దశలో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం చూసుకోవాలి. అంటే గుడ్డి పత్తి రావడం, గుడ్డు పూలు రావడం, ఇవన్నీ గమనించుకుంటూ రైస్ ఓవర్లు దాని యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. యాజమాన్య పద్ధతులు ఏంటంటే ప్రత్యేకించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ ఒక్క పురుగును అనేది నివారించుకోవచ్చు అండి. కేవలం ఒక పురుగు మందులతోనే దీన్ని నివారించుకోలేము కాబట్టి ఖచ్చితంగా రైస్ ఓవర్లు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలండి.
అంటే ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్లే మొదటిగా మనకు పంట కాలాన్ని పొడిగించుకోకుండా డిసెంబర్ కల్లా మనకు పంట తీత తీసేయాలి. ఎందుకంటే పొడిగిస్తూ ఉంటే కాయలు వస్తూనే ఉంటాయి, అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది కాబట్టి మొదటి

లో మనకి డిసెంబర్ కల్లా కాయలు అనేది తీసేయాలి, పత్తి అనేది తీసేయాలి. అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే పత్తి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలు కానివ్వండి, అదేవిధంగా మేకలు కానివ్వండి వదిలేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగులు ఉండే కాయలు కానివ్వండి, లేకుంటే అక్కడ ఉండే పదార్థాలు కానీ తినేస్తాయి. కాబట్టి కొద్దో గొప్ప ఒక 10 నుంచి 20% వరకు ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కానివ్వండి, లేకుంటే ఈ పిల్ల పురుగు దశలు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటాయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి షెడ్డర్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయండి యంత్రాలు, అవి కూడా మనకు ఈ షెడ్డర్ వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మారిపోయి కొమ్మలు కానివ్వండి కాయలు కానివ్వండి అక్కడే కలిగి ఉండొచ్చు, కాబట్టి మనకి భూమిలో కూడా ఫలవత్తత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా పంట మార్పిడి చేయాలండి, ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ పంట మార్పిడి, ఏవైతే మనకి ఇందాక చెప్పిన పత్తి కాకుండా వేరే పంటలు సజ్జ కానీ మొక్కజొన్న కానీ కంది కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే దాని మీద రాదు, కాబట్టి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం చేసుకోవాలి. అదేవిధంగా గోడౌన్స్లో కూడా, అదేవిధంగా ఈ పొలంలో కూడా ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మగ తల్లి పురుగులు అనేది దీని మీద ఆకర్షపడి లోపల పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట తీసేసిన వెంటనే మనకు గోడౌన్లో కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టు పెట్టుకుంటే కొద్దివరకు ఏంటంటే అక్కడ ఉనికిని కూడా గమనించుకొని దాన్ని నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి అని ఉంటుంది, అది కూడా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి ఏదైతుందో అది కూడా ఈ ట్రైకోగ్రామ అనేది మనకు గుడ్డు మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఈ ట్రైకోగ్రామాన్ని మనకి పొలంలో వదులుకున్నట్లయితే ఏదో గులాబీ రంగు పురుగు గుడ్ల మీద తిని జీవిస్తుంది, కాబట్టి ఈ ట్రైకోగ్రామ వదలడం వల్ల కూడా మనకు కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగు అనేది తగ్గించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్లు సామూహికంగా ఎక్కువ పొలాల్లో మనకి ఏదైతే రైస్ సోదరులో ఈ లింగాకర్షక బుట్టలు అనేది పెట్టాలి. కేవలం ఒకటో రెండో పొలాల్లో పెడితే ఈ లింగాకర్షక బుట్టలు ఆ పొలంలో వరకే పనిచేస్తాయి, కాబట్టి సామూహికంగా అంటే ఊరు ఊరు మొత్తము ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు ఒక 10 చొప్పున పెట్టినట్లయితే ఏమైతుందంటే మనకు ఎక్కువగా మోతాదులో మనకు ఈ తల్లి పురుగులన్నీ ఆకర్షపడి చనిపోవడం జరుగుతుంది. అదే ఎందుకంటే మనకు తల్లి పురుగుల వల్లే ఈ పిల్ల పురుగులు ఉత్పత్తి అవుతాయి, కాబట్టి మొదటి దశలో అనేది మనకి తల్లి పురుగుల్ని నివారించుకుంటే కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగుని మొదటి దశలో ఒక 50 రోజుల వరకు ఈ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఎకరాకు ఒక 10 చొప్పున మొక్కొక్క అడుగు పైన ఖచ్చితంగా తల్లి పురుగుల్ని మనం నియంత్రించవచ్చింది. అదేవిధంగా పత్తి పంట వివిధ దశల్లో గులాబీ రంగు పురుగు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇందాక మీకు సమగ్ర యాజమాన్య పద్ధతులు మీకు చెప్పినట్లయితే అన్ని రకాల పద్ధతులను మనం పాటించాలి. కేవలం ఒక పురుగు మందులతో మనము ఏ పురుగుని మనం నివారించుకోలేము. దానివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం, అదేవిధంగా ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవుల్ని మనకు వదలడం, అదేవిధంగా గోడౌన్లో మనకి లింగాకర్షక బుట్టలు పెట్టడం, అదేవిధంగా పంట మార్పిడి చేయడం, ఇవన్నీ పాటిస్తూ తర్వాత దశలో మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందులో కూడా ఏంటంటే కేవలం ఒక పురుగు మందులే కాకుండా మనకి వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, ఇలాంటివి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఏదైతే ఉందో మొదటి దశలో కూడా ఈ గులాబీ రంగు పురుగును కూడా అరికట్టవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఉనికిని గమనించుకోవడానికి ఖచ్చితంగా రైస్ సోదరులు ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడైతే ఏంటంటే మనకు 3 రోజుల పాటు మనకి ఆ లింగాకర్షక బుట్టలు 8 తల్లి పురుగులు, అంటే 1వ రోజు 8 తల్లి పురుగులు, 2వ రోజు 8 తల్లి పురుగులు, 3వ రోజు 8 రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే ఆ ఉనికి మన పొలంలో ఉందని గమనించుకుంటూ అప్పుడు మనకి ఈ నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా ఇందాక చెప్పిన షెడ్డర్ వేసుకోవడం, అదేవిధంగా గొర్రెల్ని మేకల్ని మేపడం, ఇవన్నీ మనం పద్ధతులు పాటిస్తూ తర్వాత దశలో చూసుకున్నట్లయితే పురుగు మందులు పిచికారీ అనేది మనం చేసుకోవాలండి. 10 పువ్వుల్లో ఒక గుడ్డి పువ్వు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు 10 పువ్వులో గుడ్డి పువ్వు ఉన్నప్పుడు, అదేవిధంగా 20 కాయల్లో కోసి చూసుకున్నట్లయితే 2 బ్రతికిన గొంగలి పురుగులు మనం చూసుకున్నట్లయితే దీని ఉనికిని మనం గమనించుకోవచ్చండి. అదేవిధంగా మనకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన పురుగు మందులు మనం ఏవైతే ఉన్నాయో మనం చూసుకుందామండి. పంట మొదటి దశలో ఏదైతే ఉందో 40 నుంచి 40 రోజుల్లోపు ఖచ్చితంగా బుట్టలు పెట్టుకున్న తర్వాత మొదటి దశలో వేప నూనె కానివ్వండి, వేప గింజల కషాయం కాని ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలండి. 5% వేప గింజల కషాయము, అదేవిధంగా వేప నూనె, అంటే 10,000 PPM అయితే ఖచ్చితంగా 1 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకుంటే ఆ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది, అదేవిధంగా పెట్టిన గుడ్లు కూడా పగలకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత దశలో మనకి ఏదైతే ఉందో ప్రొఫెనోఫాస్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొఫెనోఫాస్ ఏంటంటే గుడ్డు మీద బాగా పనిచేస్తుంది, కాబట్టి ఏదైతే 40 నుంచి 45 రోజులు, అదేవిధంగా 50 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు పెట్టిన గుడ్లను పగలకోకుండా ఆపుతుందండి. అదేవిధంగా పంట దశ 90 రోజులు ఉన్నప్పుడు 2వ పిచికారీ చూసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ తో ఒకసారి పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా మనకు మార్కెట్ లో థైయోడికార్బ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది, అది కూడా మనకి 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు తగ్గిపోతుంది ఉధృతి. అదేవిధంగా మనకి తర్వాత దశలో క్వినాల్ఫాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరోఫైరిపాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. 100 రోజుల వరకు ఇలాంటి

మందులు మనం వాడుకోవడం వల్ల కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. తర్వాత 115 నుంచి 120 రోజులు, అంటే 120 రోజులు దాటిన తర్వాత మనకి ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది మనకి అందుబాటులో ఉంటాయండి, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది 100 రోజుల లోపు ఖచ్చితంగా వాడుకోకూడదు రైస్ వర్లు, ఎందుకంటే ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతుంది కాబట్టి 100 రోజులు దాటిన తర్వాత, అంటే 120 రోజులు దాటిన తర్వాత పైరెథ్రాయిడ్స్ అనేది వాడుకోవాలి. ముఖ్యంగా పైరెథ్రాయిడ్స్ లో చూసుకున్నట్లయితే పంట దశలో సైపర్మెథ్రిన్ అనేది మనకి 25 EC అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా లాంబ్డా సైలోథ్రిన్ 5 EC అనేది కూడా మనకి లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారి చేసుకుంటే కొద్ది వరకు 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత ఈ పైరెథ్రాయిడ్స్ ని ఖచ్చితంగా పిచికారి చేసుకుంటే కొద్ది వరకు ఆ పూతలో పురుగు కానివ్వండి, కాయలో ఉండే పురుగు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైస్ ఫ్లోర్లో కూడా గమనించుకోవాలి, ఎందుకంటే 100 రోజుల లోపు ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారి చేసుకోకూడదండి. ఒకవేళ 100 రోజుల లోపు ఈ పైరెథ్రాయిడ్స్ పిచికారి చేసుకుంటే ఖచ్చితంగా ఈ తెల్లదోమ ఉధృతి కానివ్వండి, అదేవిధంగా పేనుబంక ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి 120 రోజులు దాటిన తర్వాత మనకి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర నేలల్లో చూసుకున్నట్లయితే వర్షం కురిసిన ప్రతి పంట సాగు చేసుకునేటప్పుడు మనకి పంట దశ 80 రోజులప్పుడు 1 పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పిన మందులు ఏవైతే ఉన్నాయో, వేప గింజల కషాయం కానివ్వండి, వేప నూనె కానివ్వండి, ఇలాంటివి మనకి మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనం పంట పొలంలో పంట కాలంలో మొదటో దశ మనం చూసుకున్నట్లయితే ఎసిఫేట్ లాంటి మందులు వాడకూడదు, ఎందుకంటే ఈ ఎసిఫేట్ ఏంటంటే మనకు మొదటి దశలో పిచికారి చేయడం వల్ల రొట్టె ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మొదటి దశలో ఈ ఎసిఫేట్ ఎక్కువగా వాడుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే, ఇందాక చెప్పినట్లు చివరి దశలో మాత్రమే ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, లాంబ్డా సైలోథ్రిన్ కానీ, సైపర్ మెథ్రిన్ కానివ్వండి, అదేవిధంగా డెల్టా మెథ్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే 100 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాతే ఖచ్చితంగా ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ పిచికారి చేసుకుని ఉధృతి పెరిగే కొద్దీ పురుగు మందులు అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటూ మనం పిచికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి జనవరి నుంచి జూన్ మాసం వరకు, అంటే ఈ ఏదైతే ఉందో పత్తి మనకి ఇందాక చెప్పినట్లు డిసెంబర్ కల్లా పత్తి తీసేయాలి, అదేవిధంగా జనవరి నుంచి జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది సాగు చేయకూడదు, అదేవిధంగా పొడిగించుకోకూడదు. చాలా వరకు రైస్ ఫార్మర్లు ఏంటంటే మార్చిలో కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి అలాంటి పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇందాక చెప్పినట్లు జనవరి నుంచి జూన్ వరకు ఈ సమ్మర్ కాటన్ అనేది మనకి ఎంకరేజ్ చేయకూడదు అండి. ఎటువంటి మనకు పత్తి సాగు అనేది ఈ మాసాల్లో మనం వేయకూడదు, ఎందుకంటే ఈ మాసంలో వేసినట్లయితే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకు అప్పటి వరకు ఆగుతూ తర్వాత దశలో మనకి ఏదైతే జూన్ కానివ్వండి, జూలై కానివ్వండి, అప్పుడు ఆ మాసాల్లో వేసిన పత్తిలో చాలా తీవ్రంగా మనకి గులాబీ రంగు పురుగు నష్టపరుస్తుంది కాబట్టి దయచేసి జనవరి నుంచి మనకు జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది మనకి సాగు చేయకూడదు. ఈ విధంగా మనకేంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో అన్ని పద్ధతులు పాటిస్తూ ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే పంట మార్పిడి చేయడము, అదేవిధంగా గులాబీ రంగు పురుగుకి ఈ బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా వరకు ప్రధాన పాత్ర వహిస్తుందండి. బుట్టలు ఏంటంటే మనకు ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల లోపే ఎకరాకు 1-8 నుంచి 10 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ లింగాకర్షక బుట్టలతో పాటు ఏదైతే ఉందో లోపల ఉండే లూర్ ఉంటుందండి, ఆ లూర్ అనేది రబ్బర్ పరిమాణంలో ఉంటాయి. ఆ రబ్బర్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలండి. అలా మార్చుకుంటూ దాదాపు 120 రోజులు 160 రోజుల వరకు అది మార్చుకుంటూ ఉంటే ఆ తల్లి పురుగులు అందులో పడుతూ ఉంటాయి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే మీకు ఏంటంటే దాదాపు తల్లి పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ తల్లి పురుగులు తగ్గితేనే మీకు 60 నుంచి 70% వరకు నష్టం అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత దశలో మీకు సమగ్ర యాజమాన్య పద్ధతిలో వేప నూనె పిచికారీ చేయడం, మందులు పిచికారీ చేయడం, తర్వాత ట్రైకోగ్రామ పరాన్నజీవులు వదలడం, ఇవన్నీ పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకు ఈ రైస్ సోదరులకి రెఫ్యూజియన్ బ్యాగ్, అంటే ఆల్రెడీ మనకి బీటీ విత్తనాలతో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా అందులో కలిపి మనకి రైస్ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మనకి ఏంటంటే రైస్ సోదరులు నాన్ బీటీ మొక్కలు తీసేయకుండా పొలంలో అలానే ఉంచితే మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకి కొద్ది వరకు పొడగించవచ్చు, ఎందుకంటే మనకు ఈ BT3 అనేది రావడం ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకి పత్తి సాగు చేసే రైతులు ఏదైతే ఉందో మనకి ఇచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో బిల్ట్ ఇన్ రిఫ్యూజీ అంటారండి. అంటే మనకు 100 గింజల్లో 5 గింజలు నాన్ బీటీ విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి దయచేసి రైస్ సోర్లు అవి కల్తీ విత్తనాలు ఏం కావు, అందులో విత్తనాలే మనకు టెక్నాలజీని అలా వస్తాను కాబట్టి దయచేసి మనకి రైస్ సోర్లో ఆ నాన్ బీటీ పత్తిని తీయకుండా అలానే వదిలేస్తే మీకు అందులో మనకి గులాబీ రంగు పురుగు వచ్చి జీవించి దాన్ని వృద్ధి చెంది మనకి బీటీలో ఎటువంటి నష్టం కలగజేయకుండా మనం కాపాడుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకేంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, అంటే అన్ని విధాలుగా మనకు ముందు పంట వేసినప్పటి నుంచి విత్తన శుద్ధి కానివ్వండి, అదేవిధంగా లోతు దుక్కులు దున్నుకోవడం కానివ్వండి, అలా రకరకాల పద్ధతులు పాటించుకుంటూ పంట కాలం అయిపోయేంత వరకు 180 రోజుల వరకు మనకు బాగా ఈ ఉధృతిని తగ్గించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర యాజమాన్య పద్ధతుల వల్లే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ఈ
సమగ్ర యాజమాన్య పద్ధతి.

రోజులు పాటిస్తూ ఈ రైస్ సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రైస్ సోదరులు ఏదైతే ఉందో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు దయచేసి 2-3 మందులు కలిపి పిచికారీ చేయవద్దండి. ఎందుకంటే కేవలం సూచించిన మందులు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన ప్రొఫెనోఫాస్ కానివ్వండి, ఎస్ఫేట్ కానివ్వండి, లామ్డా సైలోత్రిన్ కానివ్వండి, అదేవిధంగా సైపర్మెత్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మందులు ఒకే మందుతో పాటు పిచికారీ చేయండి. 2-3 మందులు కలిపి పిచికారీ చేయొద్దు. ఎందుకంటే అవి చాలా వరకు దుష్పరిణామం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఒక పురుగు మందే, ఇప్పుడు సూచించిన పురుగు మందు కేవలం ఒక పురుగు మందే తగిన మోతాదులో, అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ ఉందనుకోండి, అది 400 ml ఎకరా చొప్పున పిచికారీ చేయాలి. 400 ml పిచికారీ చేయాలి. దానికన్నా మించి పిచికారీ చేస్తే ఏమవుతుందండి, నిరోధక శక్తి అనేది పురుగులో పెరుగుతుంది. కాబట్టి దయచేసి 400 ml చొప్పున పిచికారీ చేయాలి. అదేవిధంగా లామ్డా సెలవుతున్న అయితే మీకు 200 ml, అంటే మోతాదుకు మించి అనేది మనం పిచికారీ చేయకూడదు. అదేవిధంగా పిచికారీ చేసినప్పుడు పంట దశ అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లు మనకి ఏదైతే ఉందో 30 నుంచి 40 రోజులు లేకుంటే 50 రోజుల్లోపు ఎప్పుడైతే పూత అదేవిధంగా గోడ దశ ఉంటుందో ఖచ్చితంగా ఈ వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెనోఫాస్, ఇవేంటంటే మనకు గుడ్డుని నియంత్రించే శక్తి ఉంటుంది. కాబట్టి మొదటి దశలో ఇటువంటి వేప సంబంధిత కషాయాలు కానివ్వండి, వేప నూనె కానీ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఈ ప్రొఫెనోఫాస్ అనేది మనకు గుడ్డు మీద పనిచేస్తుంది. కాబట్టి మొదటి దశలోనే 50 రోజుల్లోపు 60 రోజుల్లోపు ఈ ప్రొఫెనోఫాస్ పిచికారీ చేసుకుంటే తల్లి పురుగులు పెట్టిన గుడ్లను కూడా మనకు పెగలకోకుండా ఆపుతుంది. కాబట్టి దీన్ని సమగ్రవంతంగా కేవలం ఒకే పురుగు మందుతో మనం నియంత్రించుకోవచ్చు అండి. సో ఈ BT2 అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్లు అన్ని రకాల హైబ్రిడ్స్ లో అనేది మనకు ఈ BT2 వేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైతే ఉందో గులాబీ రంగు పురుగు అన్ని హైబ్రిడ్స్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి దశ నుంచే, అంటే 30 నుంచి పంట కాలం దాదాపు 160 రోజుల వరకు ఈ మధ్యకాలంలో ఈ గులాబీ రంగు పురుగుకి 2-3 పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి కేవలం ఒక లింగాకర్షక పుట్టలు కాకుండా మనకి జెల్ టెక్నాలజీ అనేది, అదేవిధంగా స్ప్లాట్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి రోప్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే మనకు పేస్ట్ రూపంలో మనకి వస్తుందండి. ఈ పేస్ట్ అనేది మనకు 125 గ్రాములు ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఎకరాకు మనకి సరిపడా పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఒక 400 చోట్లు పెట్టుకోవాలండి. ఎకరాకు ఆ 400 చోట్లు ఒక మొక్కకు పెట్టిన తర్వాత ఒక 3 మొక్కలు వదిలేసి 4 మొక్కకు పెట్టాలి. అదేవిధంగా ఒక సాలుకు పెట్టిన తర్వాత 2 సార్లు వదిలేసి 3వ సాలుకు కానీ 4వ సాలుకు పెట్టాలి. ఇలా ఏంటంటే ఈ స్ప్లాట్ టెక్నాలజీ అంటారు మీకు. మనకి ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే 3 నుంచి 4 దఫాలు, అంటే 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, అదేవిధంగా 120 రోజులకు ఒకసారి, ఇలా 125 గ్రాములు చొప్పున పేస్ట్ 4 దఫాలుగా పెట్టుకోవాలి. ఆ 4 దఫాలుగా పెట్టుకుంటే ఏమవుతుందో, ఇందాక చెప్పిన లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయి, ఇవి కూడా మనకు ఆ తల్లి మగ పురుగుల్ని ఆకర్షించి కొద్ది వరకు ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు PB0 అనేది కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ PB0 కూడా ఏంటంటే మనకు ఆ నాట్ అనేది మనకి దారం రూపంలో ఉంటుందండి. ఇది ఏంటంటే మనకు పంట 40 రోజులు ఉన్నప్పుడు, అంటే మొక్కకి కింద భాగంలో దాన్ని ముడేయాలండి, దీన్ని నాట్ అంటారు. ఇలా ముడేయడం వల్ల ఏంటంటే మనకు పంట కాలం అయిపోయిన తర్వాత దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు దీనిలో ఉండే మనకి విషం అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ తల్లి పురుగులు మగ తల్లి పురుగులు ఆకర్షపడి పొలంలో అటు ఇటు తిరుగుతుంటాయి. కాబట్టి కొద్ది వరకు ఈ టెక్నాలజీలు ఏవైతే ఇందాక చెప్పిన మనకు ఫెరమోన్ టెక్నాలజీలో ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు ఒకటి, అదేవిధంగా జెల్ టెక్నాలజీ ఒకటి, అంటే స్ప్లాట్ టెక్నాలజీ అంటారు అదొకటి, తర్వాత మూడోది వచ్చేసి PB0. ఇవి మూడు ఏంటంటే మనకు మేటింగ్ డిసెప్షన్ టెక్నాలజీస్ అండి. అంటే ఏవైనా టెక్నాలజీ వాడినా కూడా మీకు తల్లి పురుగుల్ని ఆకర్షించే టెక్నాలజీ. కాబట్టి ఇవి ఎటువంటి టెక్నాలజీలు కూడా మీకు కేవలం గులాబీ రంగు పురుగు తల్లిని ఆకర్షిస్తాయి. తల్లిని ఆకర్షించడం వల్ల ఏంటంటే మగ తల్లి పురుగులు అక్కడ ఉండిపోతాయి. కాబట్టి ఆడ తగిలి పురుగులు ఎటువంటి సంపర్కం జరగకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల్లోపు బుట్టలు పెట్టుకోవడము, అదేవిధంగా ఇందాక చెప్పిన మొదటి దశలో వేప గింజల కషాయం కానివ్వండి, లేకుంటే వేప నూనె కానివ్వండి మొదటి దశలో పిచికారీ చేసుకుంటే తల్లి పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట కాలాన్ని పొడిగించుకోకుండా దేవరం డిసెంబర్ వరకే ఈ పంటను మొత్తం తీసేయాలండి. అంటే డిసెంబర్ దాటిన తర్వాత పంట కాలం పొడిగిస్తే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతటితో పంట కాలం తీసేసి అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం ఖచ్చితంగా పత్తి అనేది సాగు చేయకూడదు. అంటే మార్చి కానీ ఏప్రిల్ కానీ
ఇలా మే గానీ ఇలాంటి అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పత్తి సాగు ఆ మాసాల్లో చేయకపోవడం వల్ల మనకి ఏదైతే ఉందో జూన్ జూలై మాసాల్లో కొద్ది వరకు ఈ ఉధృతి అనేది మనకి తగ్గుతుంది. లేదనుకుంటే ఒకవేళ సాగు చేసినట్లయితే దీని ఉధృతి మనకు ఇంకా ప్రభావితమై జూన్ నుంచి వేసే పత్తిలో బాగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించు, అదేవిధంగా పురుగు మందులతో పాటు సమగ్రంగా

0: వాడుకుంటే దానివల్ల ఏంటంటే మనకు రకరకాల పురుగు మందులు వాడుకోకుండా ఒక పురుగు మందుతోనే పిచికారీ చేసుకుని ఖర్చులు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇవన్నీ పద్ధతులు పాటించుకుంటూ అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.
1: పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
2: వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: దాదాపు మనము మేల్జాతి పాడి సంపదను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్.
3: వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం సంరక్షణ అంశం గురించి కోరుట్ల పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయమింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. వినండి వికసిత్ భారత్.
4: భారత ప్రభుత్వము ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
5: నమస్కారం
4: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
5: అవునండి.
4: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
5: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్టిక్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి ఉంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పిన్ టు పిన్ భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
4: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
5: నిర్మూలన చేయాలి.

0: ప్రక్షాళన చెయ్యాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చెయ్యాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్ లో కూడా హెల్త్ కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్ కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ ని బాగా డెవలప్ చేయడం. అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చేయాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్ కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్ గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ 2 పారామీటర్స్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేం చెయ్యవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకి వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలో లార్జెస్ట్ పథకం అనమాట. అంటే ఇది పథకము బ్యాంకు ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నియర్బై ఉన్నటువంటి బ్యాంకుల కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి

0: ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత్ భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును,
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకునేటట్లయితే, వాళ్ళు కరెక్ట్ గా దరఖాస్తు చేసుకునేటట్లయితే వాళ్ళకి వస్తున్నాయి అని మీ మాటలలో.
0: అవును,
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందులో ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
1: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలన్నీ ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్ కి వారి గ్రోత్ ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని, అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారత్లో వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోవాలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్గా ఈవెన్ చదువులేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ని ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే అరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మాకు వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దాంట్లో కొన్ని ఆ కేసు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ లోన్ సంబంధించవచ్చు. అగ్రికల్చర్లు పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది.
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉన్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళి కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదరు ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరుగుతుంది.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల

0: మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయటానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లి భాస్కర్ గారు మనకో ముచ్చటించినట్లుగా కంప్యూటర్లో ఆన్లైన్లో అన్ని కనపడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు ఎప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయి?
1: ప్రెసిడెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చ్ లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకు ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. అంటే ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది, అన్నమయ్య కడపలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం. మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: వికసిత్ ఆకాశవాణి.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయ రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదన సయో దురితః తం వెంకటేశం భజే. పాహి మాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటుపిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి భక్త కోటి అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమపావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీశుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాను ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాసదాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి, చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవాను తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాసలేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రౌ అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగేరి వశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కెవిఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
5: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రోగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క

ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరువాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు, చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభావాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభావాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రులము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి. ఓ జనులారా, మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభావాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు యందు, మిత్రుని యందు, బంధువు యందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి.

0: అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సును ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవధరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంత కృపా జలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోక గురో భక్తం తే పరిపాలయ మాం అని కర్షదీతి కృష్ణ సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లన గోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా ఎంత శ్రమ అయినా దాన్నంతటిని మర్చిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశములు నుంచి స్వామివారి సేవకై తరలి వచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలగే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభా వాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా అరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామీ,

నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద.

0: చంద్రుడు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణంలో పోషించేవాడు కనుక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందువు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ గామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు కనుక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని, అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానునే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా, ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించిన వాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలో తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని పలుకుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోడు.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే

0: అయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కృతయుగంలో కానీ నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణ స్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభా వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు, గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు, ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన, మానవ రూపమైన, జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం.

కరం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జే విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. భారత న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ది పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్ చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధ్ గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 78 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల

0: 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రోగి భద్రతా డేటాబేస్కు ఫార్మకోవిజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ డేటాను అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మనిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియ పటేల్ తెలియజేస్తూ,
1: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్, తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయూ ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయూలతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకి 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకి 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకి 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం UNGA 81వ సెషన్లో భారత

0: ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. మా స్టూడియో క్లాక్ లో సమయం 8:40 దాటి 10 సెకండ్లు. ముందుగా అఖండ సినిమా నుంచి ఈ పాట వినండి. ఈ పాట పాడేవారు ఎస్పీ చరణ్, ఎంఎల్ శృతి, కళ్యాణ చక్రవర్తి గీత రచన, సంగీతం. SS Taman.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

పిన్నపాట. వకీల్ సాబ్ సినిమా కోసం అర్మన్ మాలిక్ దీపు పాడిన పాటది. రామజోగయ్య శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమ్మన్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్నారు పాట అర్జున్ సుర్వరం సినిమా నుంచి. అనురాగ్ కులకర్ణి చిన్మాయి కలిసి పాడిన పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం మధుర గీతాలు, ఆపాత మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట విజయం మనదే సినిమా నుంచి పాట విందాం.

విన్న పాట పూజ సినిమా కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం అది. రాజన్ నాగేంద్ర గీత రచన. కార్యక్రమంలో తర్వాత విందాం. ఘంటసాల ఆలపించిన పాట ఆరుద్ర గీతానికి పెండ్యాల సంగీతం సినిమా ఆనంద నిలయం.

మధుర గీతాలు, ఆపాత మధుర గీతాలు వింటున్నారు. తర్వాత చెల్లెలు కాపురం, ఈ సినిమా నుంచి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

నిరోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమద నాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా

విన్న పాట ఘంటసాల సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం అది. ఈ సినిమా రాజకోట రహస్యం సినిమా నుంచి. ఈ పాటకు సంగీతం చేసిన వారు విజయకృష్ణమూర్తి. మధుర గీతాలు వింటున్నారు, తర్వాత విందాం పాట. చాణక్య చంద్రగుప్త సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట విందాం. సినారే గీతానికి పెండ్యాల సంగీతం సమకూర్చారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం మధుర గీతాలు ఆ పాత మధుర గీతాలు

మీరు విన్న పాట మగవారి మాయలు సినిమా కోసం పిఠాపురం స్వర్ణలత పాడిన పాటది. కార్యక్రమంలో తర్వాత విందాం విమల సినిమా నుంచి ఘంటసాల లీల ఆలపించిన ఈ పాట. ఈ పాటకు ముద్దుకృష్ణ గీత రచన, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీతం సమకూర్చారు.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: విన్న పాట బట్టి విక్రమార్క సినిమా నుంచి ఘంటసాల సుశీల ఆలపించారు. అనిశెట్టి గీత రచనకు పెండ్యాల సంగీతం. తర్వాత దేవాంతకుడు సినిమా నుంచి పాట వినండి, పిబి శ్రీనివాస్ జానకి పాడారు. ఆరుద్ర గీతం అశ్వత్థామ సంగీతం. పాట వినే ముందు ఒక ప్రకటన.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

మీరు విన్న పాట శ్రీకృష్ణ పాండవీయం. ఈ సినిమా నుంచి సుశీల లీల పాడిన పాట అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, టివి రాజు సంగీతం. తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో స్వాతి ముత్యం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఇప్పుడు తిరిగి రేపు ఉదయం 5:53 107.5, 103.2 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.